శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 26వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 17వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:56. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణంలో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: and reiterated their demand for the cancellation of JPSC and JSSC examinations, alleging irregularities in the recruitment process. The protesters have also announced plans to gherao the Chief Minister's residence on 20th of this month. Meanwhile, the state government made another attempt to resolve the issue through dialogue and invited the protesting students for talks at 2 p.m. today. The BWF Badminton World Championships will begin today at Indira Gandhi Indoor Stadium in New Delhi. Indian shuttlers will begin their campaign on the opening day today. In the women's singles, former world champion and ninth seed P.V. Sindhu will be up against Sophia Noble of Ireland, while the women's doubles duo of Teresa Jolly and Gayatri Gopichand will face Paula Lopez and Lucia Rodriguez of Spain in the first round. In the evening, Indian debutant Ayush Shetty will face world number one and defending champion Shi Yuqi of China in the men's singles category. In the men's doubles discipline, the ace Indian duo and fifth seeds Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty have already proceeded to the second round after receiving a bye. Meanwhile, the Indian duo of M.R. Arjun and Hariharan Amsakarunan will take on the Irish duo of Scott Gilley and Paul Reynolds. In the mixed doubles category, 15th seed pair of Dhruv Kapila and Tanisha Krasto have also proceeded to the round of 32 after a bye. In men's cricket, India will resume their first innings at the overnight score of 460 for 9 on day 3 of the first test match of the series, the Gal International Stadium in Sri Lanka today. And that is the end of this news bulletin.
1: సమయం 6:10. ఇప్పుడు విందాం భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు. ముందుగా విందాం.
2: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.
1: ప్రకటనలు విన్నారు.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు మరో భక్తి గీతం విన్నాము.

0: శ్రోతలు భక్తి రంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు విందాం మరో భక్తి గీతం.

0: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ప్రకటన విన్నారు, ఇప్పుడు విందాం మరో భక్తి గీతం.

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధా కార్యక్రమంలో వి సీతారామచంద్రమూర్తి గారు అందించే సూక్తులు.
1: దైవానుగ్రహం కలిగితేనే అరుదైన మానవ దేహం ప్రాప్తిస్తుందని శంకరాచార్యుల వారు అన్నారు. ఎన్నో పుణ్యకార్యాలను చేసిన ఫలితమే మనం పొందిన ఈ శరీరం. అందుకే దుఃఖాలయమైన ఈ ప్రపంచమనే సముద్రాన్ని దాటించే చక్కటి ఓడగా ఈ దేహాన్ని వినియోగించుకోవాలి. ముక్తిని పొందేందుకు ముంగిట్లో తెరచి ఉంచిన తలుపు వంటిదే ఈ దేహం. మానవ శరీరాన్ని పొందిన తరువాత ముక్తి కోసం పాటుపడకపోతే మళ్లీ అటువంటి సదవకాశం ఎప్పుడొస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ శరీర భోగం కూడా 3 నాళ్ల ముచ్చటే. అందుకే ఈ దేహాన్ని చాలించడానికి ముందే కామక్రోధాల వల్ల కలిగే సంక్షోభాన్ని అరికట్టాలి. అంతటి ప్రశస్తమైన శరీరాన్ని పొందాక కూడా ప్రాపంచిక బంధాల్లో చిక్కినవారు, ఉన్నత స్థితి నుండి దిగజారిన వారు పతితులు అవుతారు. ప్రపంచంలో అనేక ఆసక్తులున్నా వాటిల్లో కుటుంబ ఆసక్తి మహాశక్తివంతమైంది. ఎందువలనంటే ఒకచోట జంట పావురాలు తమ పిల్లపావురాలకు ఆహారం తేవడానికి అడవికి వెళ్ళాయి. ఇంతలో ఒక బోయవాడు వలపన్ని ఆ పావురాల పిల్లలను పట్టుకున్నాడు. ఆహారాన్ని సంపాదించుకున్న పావురాల జంట తిరిగి తమ గూటికి చేరి వలలో చిక్కుకొని ఉన్న దుఃఖించే తమ సంతానాన్ని చూసి చెలించిపోయిన ఆడపావురం పెద్దగా ఏడుస్తూ పిల్లల వద్దకు రివ్వున వెళ్ళి తాను కూడా వలలో చిక్కుకుంది. తన భార్యాపిల్లలు వలలో చిక్కుకొని మృత్యుముఖంలో ఉన్నట్లు గమనించిన మగపావురం ఏడవసాగింది. ఆ దుఃఖంలో వివేకం నశించింది. మూర్ఖంగా మగపావురం కూడా వేటగాడి వలకు చిక్కింది. కుటుంబ పోషణ వంటి ఆసక్తుల్లో చిక్కుకున్న మనిషి కూడా ఆ మగపావురంలాగా వివేకం కోల్పోతాడు. తన సంపద పట్ల, కుటుంబం పట్ల, అధికార లాలస పట్ల, సొంత శరీరం పట్ల మానవుడికి ఉన్నటువంటి మమకారం, ఆసక్తే అతని పతనాన్ని శాసిస్తున్నాయి. చెంతనే తెరచి ఉన్న ముక్తిద్వారం మూసుకుపోతుంది. కామినీ కాంచనాల పట్ల ఆసక్తి, సంసారం పట్ల ఆసక్తి

0: మనకు భగవంతుడిచ్చిన ఈ గొప్ప వరాన్ని నిజం చేసుకోవలసిన బాధ్యత సర్వ మానవాళిపై ఉంది. లోకా సమస్త సుఖినో భవంతు.
1: శ్రోతలు, ఇంతవరకు వి సీతారామచంద్రమూర్తి గారు అందించిన సూక్తులు విన్నారు.

0: கந்தர்வ யக்ஷாதிபிர் வந்தியமானாங்கிரி நீரேஜ வாணி சுதாம்போதி கன்யாதிபிர் தீயமா.
1: இந்தத்தோ ஈனாட்டி சூக்தி சுத காரியக்ரமம் சமாப்தம். ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 వస్తోంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్ లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అమరావతిలోని వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు బిల్లులు, చట్టాల సవరణలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని రాష్ట శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలియజేస్తూ
1: మనకు మొదటి నుంచి కూడా అసెంబ్లీలో ఒక అనువైతే ఉంది. బీఎస్సీ మీటింగ్ అవుతుంది. బీఎస్సీలో ఆల్ పార్టీస్ వాళ్ళు ఉంటాం కాబట్టి ఆ దాంట్లో ఎన్ని రోజులు చేయాలి, ఏ బిల్స్ తీసుకురావాలి, ఇంపార్టెంట్ బిల్స్ ఏంటని చెప్పి ఆ బీఎస్సీ మీటింగ్ చర్చించి దాని ప్రకారంగా అసెంబ్లీ రన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ నిర్ణయం ఏ బిల్స్ తీసుకుంటామన్నది బీఎస్సీ మీటింగ్ లో డిసైడ్ అయిన తర్వాత వెల్లడిస్తే బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా బీఎస్సీ మీటింగ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైం ప్రకారంగా ఈ 4 రోజుల్లో పెట్టాలని అనుకుంటున్నాం.
0: హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంసీఆర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు. 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1000 పడకలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిన్న సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం వైద్య రంగంలో ఒక ముఖ్యమైన కార్యక్రమమని, దీనిని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోని మొగల్ చెరువు వద్ద సుమారు 62 చెరువుల అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమృత్ సరోవర్ పథకం కింద 22 కోట్ల రూపాయల వ్యయంతో చెరువులను సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. తరచూ సంభవించే వరదలు, ముంపు సమస్యల నుంచి పల్లపు ప్రాంతాలను కాపాడేలా చెరువులను అభివృద్ది చేస్తామని మంత్రి తెలియజేస్తూ
2: ఇరిగేషన్ పనులకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ జంక్షన్ నూజివీడు రోడ్ లో ఏదైతే నీరు నిలబడే పరిస్థితి ఉందో వర్షం వల్ల వచ్చినప్పటికా నేనైతే ఆ సమస్య తీరిపోతుందని చెప్పేసి మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ చెరువుని అమృత్ స్కీమ్ లో దాన్ని పూర్తిగా సుందరీకరణ చేసే కార్యక్రమం కూడా చేయబోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.
0: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పంటల

0: నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఖరీఫ్ 2026లో మొత్తం 13983 కోట్ల రూపాయల బీమా మొత్తం నమోదైందని, బీమా విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీమా గడువులను పొడిగించడంతో పాటు అర్హులైన రైతులకు బీమా రక్షణ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దశల వారీగా ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏనుగువాని లంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 244 మంది విద్యార్థులకు మంత్రి నిన్న సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు సైకిళ్లు అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పర్యటన వివరాలను బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నిన్న వెల్లడించారు. పర్యటనలో భాగంగా నూతన కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల ప్రాజెక్టులు, రాష్ట ప్రగతిపై 2 తీర్మానాలను ప్రవేశపెడతామని మాధవ్ పేర్కొంటూ,
1: నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. 18వ తారీఖు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పడుతున్నాం. రాష్ట్రంలో ఉండే 945 మండలాలకు సంబంధించిన అందరూ జిల్లా మండల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జెస్, అలాగే రాష్ట పదాధికారులు, ఆ విధంగా రాష్ట్రంలో ఉండే సంస్థాగత నిర్మాణం, అలాగే ప్రతి జిల్లాలో పార్టీ సంబంధించిన ప్రగతి, అలాగే దాంతోపాటు మాకుండే 7 మోర్చాలకు సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది.
0: దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా వ్యవస్థలను వినియోగిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీ శిక్షణా కేంద్రంలో జవాన్ల కుటుంబాల కోసం నిర్మించిన గృహ సముదాయాలను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో అక్రమ వలసల నియంత్రణ, ఉగ్రవాదం, తీవ్రవాద నిర్మూలనలో జవాన్ల సేవలు ప్రశంసనీయమని అన్నారు. జవాన్ల కుటుంబాలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు గత అర్దరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఇప్పటి వరకు విశాఖ నుంచి నడిచిన విమాన సర్వీసులు ఇకపై భోగాపురం విమానాశ్రయం నుంచి కొనసాగుతాయి. అత్యవసర పరిస్థితులు మినహా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు ఉండవని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. విశాఖ విమానాశ్రయానికి ఉన్న వీటీజెడ్ ట్రావెల్ కోడ్ కూడా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ కానుంది. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ వైద్యుల సమ్మె నేపథ్యంలో బోధనాసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ఆదేశించింది. ఎమర్జెన్సీ, ఐసీయూ, ప్రసూతి, ట్రామా, నవజాత శిశువుల విభాగాలతో పాటు అత్యవసర ఆపరేషన్ థియేటర్లలో సేవలు నిరంతరం కొనసాగించాలని సూచించింది. సీనియర్ అధ్యాపకులు, సీనియర్ రెసిడెంట్లు, కన్సల్టెంట్లతో అత్యవసర విధుల ప్రణాళికలు రూపొందించాలని పేర్కొంది. ఔషధాలు, రక్తం, ఆక్సిజన్, వెంటిలేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను సిద్దంగా ఉంచాలని ఆదేశించింది. కాగా ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు ఈ నెల 10వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం

వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: स्थितिस्थापकतायाः नवान्वेषणस्य सहकारस्य सुस्थिरतायाः च निर्माणम् इत्यस्ति। भारतम् अद्यारभ्य अगस्तमासस्य 23rd दिनांकं यावत् नवदिल्लीनगरे स्थिते इंदिरा गांधी स्टेडियम इति स्थाने BWF विश्व चैंपियनशिप स्पर्धाम् आयोजयिष्यति। नवाधिकद्विसहस्रतमवर्षस्य स्पर्धायाः अनन्तरमिदं द्वितीयवारं यदा भारतदेशः एतां स्पर्धाम् आयोजयति। FIH पुरुष हॉकी विश्व चषक स्पर्धा मालिकायां भारतीय पुरुष हॉकी दलम् अद्य स्वस्य विजय यात्रां निरन्तरं कर्तुं इंग्लैंड दलेन सह स्पर्धिष्यते इति वार्ताः।
1: आकाशवाणी कामारेड्डी जिल्ला समग्र निवेदिक వింటారు నివేదిక
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం। సమయం 7:00 ఇప్పుడు విందాం।
3: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను। ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తగ్గు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు।
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు।
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు।
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తగ్గు లేదు। పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి। కండిషన్స్ అప్లై। GRT జ్యువెలర్స్।
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం।
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే। వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి।
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233।
2: ప్రకటనలు విన్నారు, ప్రసార వివరాలు। ఎఫ్ఎం 103.2 MHz పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు। ముందుగా ఈ ప్రసారంలో 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం పెట్టారు। అనంతరం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు। 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఓషన్ నవీన్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు। 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి। 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపికృష్ణ గారు అందించే సలహాలు సూచనలు వింటారు। 8:45 సినీ రంజనీలు కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు। 9:00 హృదయరాగాలు కార్యక్రమం ప్రసారమవుతుంది। ఇక 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి। 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి। 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు। ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి। 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి। 5:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే తెలుగు స్నేహితుల కార్యక్రమం ప్రసారమవుతుంది। 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది। 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి। 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు। 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే। 6:30 ప్రబోధ గీతం వింటారు। 6:35 సినీ రంజనీ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు। 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు, ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి। 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది।

0: 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 8:30 జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. 10:00 మధుర గీతాలు వింటారు. ఇక 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2040 భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో ముఖ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభిస్తారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలే స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ 460 పరుగుల వద్ద మూడవ రోజు ఆటను ప్రారంభిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న చెన్నై సమీపంలోని కట్టన్ కులత్తూర్ వద్ద గల ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ 2047 వికసిత్ భారత్ సాధించే దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు.
2: Over the years, SRM Institute of Science and Technology has built an academic ecosystem that encourages interdisciplinary learning, creativity, entrepreneurship, and critical thinking. I am pleased to note SRM's growing emphasis on strategic technologies such as artificial intelligence, quantum technologies, semiconductor research, robotics, biotechnology and sustainable development. These fields will save the economics and the society's future.
1: విద్యార్థులు మాదక ద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 భారత్ను సంపూర్ణ అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవడానికి యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ 4 వర్గాల సంక్షేమం, ప్రగతిపై ప్రత్యేక దృష్టి సాధిస్తోందని తెలిపారు. నిన్న రాజస్థాన్లోని అల్వార్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రంలోని 17 జిల్లాలో 6,400 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 2014 నుంచి 2026 వరకు మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక ప్రధాన పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధరను నిరంతరం పెంచుతూ వచ్చిందని గుర్తు చేశారు.
3: 2047 మే అగర్ భారత్ కో పూర్ణ వికసిత్ బనానా హై తో యే యువా, గరీబ్, అన్నదాతా ఔర్ మహిళా కో తాకత్వాన్ బనానా పడే. ఆజ్ యహీ మన్ సే కిసానో కో కిసాన్ సన్మాన్ నిధి, పశుపాలకో కే లియే 500 కరోడ్ కి డేరీ కి వ్యవస్థాయే, యువానో కో నౌకరీ ఔర్ మాతాఓ కే లియే బహనో కే లియే సరస్ డేరీ కా ఎక్స్టెన్షన్ కా కామ్ ఆజ్ భారతీయ జనతా పార్టీ కి సర్కార్ నే కియా.
1: కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న రైల్వే నెట్వర్క్ వ్యాప్తంగా తాగునీటి నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను వైష్ణవ్ ఆదేశించారు. ఇందులో భాగంగా రైల్వే నెట్వర్క్ లోని వాటర్ కూలర్లు సహా దాదాపు 20,000 ప్రాంతాల్లో కొత్తగా ట్యాంక్ టు ట్యాప్ నీటి శుద్ది పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే నీటి ట్యాంకులను మార్చడంతో పాటు సమగ్ర నీటి శుద్ది కేంద్రాలను నెలకొల్పుతారు. నైస్ టోల్ రోడ్ ప్రాజెక్టును ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డికె

శివకుమార్ కు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి లేఖ రాశారు. బెంగళూరు మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు నిర్వహణలో జరిగిన అక్రమాలకు సంబంధించి గత ఏడాది కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కుమారస్వామి ఈ ప్రతిపాదన చేశారు. నిబంధనలకు విరుద్దంగా వసూలు చేస్తున్న టోల్ సేకరణను వెంటనే నిలిపివేయాలని, దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నైస్ రోడ్డు ప్రాజెక్టును రాష్ట ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. జేపీఎస్సీ జేఎస్ఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఆ పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు. మరోవైపు విద్యార్థులతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు రావాల్సిందిగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులకు ప్రభుత్వం ఆహ్వానించింది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల్లో దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షలను పారదర్శకంగా జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లకు గాను సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఈ రీటెస్ట్ జరగనుంది. సెప్టెంబర్ 9న మొదటి షిఫ్ట్లో ఇంగ్లీష్, రెండో షిఫ్ట్లో కామర్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని సన్నత్ నగర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ICU పడకలతో సహా మొత్తం 1082 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబులకు సరఫరా చేసి ఏఐ ఆధారిత నిమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. అవయవదానం, కార్డియా, క్యాన్సర్, న్యూరో, నెఫ్రాలజీ, ట్రోమా కేర్ విభాగాల్లో ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ రోజు నుంచి విశాఖపట్నంకు వచ్చి వెళ్లే అన్ని ఎయిరిండియా విమానాలు భోగాపురంలోని నూతన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడవనున్నాయి. విమానాశ్రయ కోడ్ మాత్రం పాతది VTZగా కొనసాగుతుంది. భోగాపురం ఢిల్లీ మధ్య ఎయిరిండియా వారానికి 14 విమానాలను నడుపుతూ కనెక్టివిటీని అందిస్తుంది. సుమారు 77,342 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త టెర్మినల్లో 22 చెక్ ఇన్ కౌంటర్లు, 18 సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ యూనిట్లు, అత్యాధునిక స్క్రీనింగ్ వ్యవస్థలు, 7 ఎరోబ్రిడ్జ్లు అందుబాటులోకి వచ్చాయి. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం భారత అధ్యక్షతన రేపు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించడానికి వాతావరణ కార్యాచరణ సమితి కాంటాక్ట్ గ్రూప్ రేపు సమావేశమవుతుంది. భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం అనుకూలత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలి అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఈరోజు 3వ రోజు. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 ఓవర్నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించనుంది. నిన్న 2వ రోజు ఆట ముగిసే సమయానికి ప్రసిద్ధ్ కృష్ణ, కులదీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో తొలి టెస్టు సెంచరీ సాధించగా కేఎల్ రాహుల్ 82, ధృవ్ జురెల్ 51 పరుగులు చేసి రాణించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీసుకోగా కేసర సువంత 3 వికెట్లు తీసుకున్నారు. 2 మ్యాచ్ల సిరీస్లో 2వది చివరి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 23న కొలంబోలో జరుగుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండడంతో ఒడిశాకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. రాష్ట ఉత్తర ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బాలసూర్, భద్రక్, మయూర్భంజ్, కేందూఝార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
లడాక్ జమ్మూ కాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతం

0: తల్లో సెన్సస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్గా నమోదు చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూ కాశ్మీర్ లడక్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ అనుభవ అవార్డులు 2026 ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5 మార్గదర్శకాలను కూడా మంత్రి విడుదల చేస్తారు. ముఖ్యాంశాలు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ముఖ్యమని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: సమయం 7:15.

ఈనాటి ప్రభాతలరీ కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉష నవీన్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రభుత్వ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్
1: నడువల తామరా
2: సైబాల్
1: గొర్రెద పుల్లా
2: సైబాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: మాతృత్వం ఒక మధురమైన వరం.
6: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
5: సంప్రదించండి
6: డాక్టర్ బండారి సుజాత,
5: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
6: ఖలీల్ వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 08462253344.
8: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
4: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
8: సెల్ 9444004837.
9: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
10: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు.

0: లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగులేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
7: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
7: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
7: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
0: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగులేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
8: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పాట విందాము.

0: శ్రోతలు, శ్రీమంజనాథ చిత్రం కోసం రమేష్ చంద్ర నందిత ఆలపించిన పాటను విన్నారు. శ్రోతలు, ప్రభాతలరి కార్యక్రమం వింటున్నారు. సమయం 7:30. ఇప్పుడు విన్నాం అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
1: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
2: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
1: సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.
3: మనం ఈ రోజు డయాబెటీస్ యాన్యువల్ చెకప్ గురించి, డయాబెటీస్ సంబంధించి పరీక్షలు చేసుకోవడం గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి, యాన్యువల్ చెకప్ ఆఫ్ డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ గా డయాబెటీస్ పేషెంట్స్ కి కాంప్లికేషన్స్ రావడం చాలా కామన్ గా చూస్తాం. డయాబెటీస్ వచ్చిన తర్వాత 30-40 ఇయర్స్ లైఫ్ మంచిగా ఉండాలి అంటే రెగ్యులర్ డాక్టర్ పర్యవేక్షణలో ఉండి, ఆహార నియమాలు పాటిస్తూ, వాకింగ్ యోగా చేస్తూ, రెగ్యులర్ గా పరీక్షలు కూడా చేసుకోవడం బెటర్. రెగ్యులర్ గా మనకు షుగర్ కంట్రోల్లో ఉండి మనకు ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుందంటే మనకు నిర్ధారణ పరీక్షలు కూడా చాలా ఇంపార్టెంట్. నెలకు ఒకసారు, 2 నెలలకు ఒకసారి షుగర్ పరీక్షలు కూడా చేసుకోవడం. తినకముందు, తిన్న తర్వాత. తినకముందు మనకు 120 లోపల ఉండాలి, తిన్న తర్వాత 1.5 గంటలకి 160 లోపల ఉండాలి. యూజువల్గా యూరిన్ షుగర్ నీళ్ళు ఉంటే అప్ టు 180 వరకు కూడా నార్మల్ అంటాము. అదే హెచ్బిఏవన్సీ అనుకోండి, హెచ్బిఏవన్సీ అని ఉంటుంది 3 నెలల పరీక్ష. హెచ్బిఏవన్సీ అంటే గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. మనకు ప్రతి ఒక్క కాంప్లికేషన్ ఏదైతే క్లినికల్ ట్రయల్స్లో డిసైడ్ చేసినారో ప్రతి కాంప్లికేషన్ కూడా హెచ్బిఏవన్సీ బేసిస్ మీద ఎక్స్ప్లెయిన్ చేసినారు. మనకి ఇవాళ షుగర్ నార్మల్ ఉండి మనకు హెచ్బిఏవన్సీ కంట్రోల్ లేదనుకోండి, అయినా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ మనకి హెచ్బిఏవన్సీ గురించి తెలియాలి. హెచ్బిఏవన్సీ అనేది రక్త పరీక్ష. ఒకటే పరీక్షలో మనకు 90 రోజులు, రోజులో 10 సార్లు చేంజ్ అవుతుంది బాడీలో షుగర్. 90 × 10, 900 సార్లు రక్త పరీక్ష చేసి చూస్తే మనకు షుగర్ ఎలా ఉందో ఒకటే పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఈ వాల్యూస్ వచ్చేసి 6 అంటే హెచ్బిఏవన్సీ గుడ్ కంట్రోల్, 6 to 7 అంటే బెస్ట్ కంట్రోల్, 7 దాటింది అంటే మనకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అని, ఫెయిర్ కంట్రోల్ అంటాము. అదే 8 దాటింది అనుకోండి పూర్ కంట్రోల్ అంటాము. అదే 10-12 ఆ రేంజ్ లో ఉందనుకోండి ఖచ్చితంగా వీళ్ళకు 2-3 సంవత్సరాలే షుగర్ వచ్చినా గానీ వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సులిన్ ఇవ్వాలనేది తెలుస్తుంది. సో షుగర్ పేషెంట్స్ ఎవ్రీ 3 మంత్స్ హెచ్బిఏవన్సీ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ తో చేపించుకోండి. కిడ్నీ గుండె పరీక్ష, ఇప్పుడు కిడ్నీలో మనకు లక్షణాలు లేకుండా కూడా కిడ్నీ ప్రాబ్లమ్, గుండె ప్రాబ్లమ్ వస్తుంది షుగర్ పేషెంట్స్ లో. ఛాతీ నొప్పి, మనం షుగర్ గుండె ప్రాబ్లం ఎలా గుర్తుపడతాం, ఎవరికైనా గుండె ప్రాబ్లం వచ్చిందనుకోండి ఛాతి బాగా నొయ్యడము, లేకపోతే చేయి లాగడము, చెమటలు రావడము, తర్వాత తల తిరగడం ఇలాంటివి ఉంటాయి. కానీ కొంతమంది షుగర్ పేషెంట్స్ లో ఏంటంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం. వీళ్ళకి ఏ లక్షణాలు లేకుండా కూడా హార్ట్ లో ప్రాబ్లం ఉంటుంది. సో మనం గుర్తుపట్టడం ఎలా, ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి ఈసీజీ చెక్ చేసుకొని చూడడం. ఈసీజీ అనేది షుగర్ పేషెంట్ కి చాలా ముఖ్యమైన పరీక్ష. కిడ్నీ పరీక్షలు వచ్చేసి యూరియా, క్రియాటినిన్, యూరిన్ ఫర్ మైక్రోఆల్బమిన్ అంటాం. అయితే ఈ 3 కిడ్నీ పరీక్షలు కూడా ఎవ్రీ 6 మంత్స్ చెక్ చేసుకొని చూడడం. ఒకవేళ ఏదైనా ఫాల్ట్ ఉందనుకోండి మళ్ళా మళ్ళీ రిపీట్ చేసుకొని చూడడం. తర్వాత మనకు మైక్రోఆల్బమిన్ అనేది ఈవెన్ 1% కిడ్నీలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో దొరకబడుతుంది. మన కిడ్నీలో ప్రాబ్లం అంటే బాడీలో బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో కిడ్నీలో కూడా ప్రెషర్ అలాగే ఉండి మనకు కొద్దిగా కిడ్నీలో ప్రోటీన్ లీక్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎర్లీ స్టేజెస్ లో అంటే మనం మైక్రోఆల్బమిన్యూరియా అంటాం. అదే ఇంకొద్దిగా లేటర్ స్టేజ్ లో అది మైక్రోఆల్బమిన్యూరియా, తర్వాత ప్రోటీన్యూరియా, తర్వాత మనకేంటంటే గ్రామ్స్ లో కూడా ప్రోటీన్ లీక్ అవుతూ ఉంటుంది మన కిడ్నీస్ నుండి. అప్పుడు కిడ్నీ 5వ స్టేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మనకు యూరిన్ ఫర్ మైక్రోఆల్బమిన్ కొద్దిగా పెరిగిందనుకోండి అప్పుడే మనం స్ట్రిక్ట్ గా షుగర్ కంట్రోల్ చేసుకోవడము, తర్వాత దానికి సంబంధించిన మందులు కూడా ఉన్నాయి. సార్టన్స్ అంటాం, సార్టన్ గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ అంటాము, తర్వాత ఏసీ ఇన్హిబిటర్స్ అంటాము. ఇవి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇవ్వడం వల్ల మనం కిడ్నీలో ప్రెషర్ తగ్గించిన వాళ్ళం అవుతాం. సో మనకి ఈ మందులు ఇవ్వాలా లేదా అనేది మనం ఆ పరీక్ష చేస్తేనే తెలుస్తుంది. తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్, కొలెస్ట్రాల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. షుగర్ పేషెంట్స్ ఎవ్రీ 3 మంత్స్ 4 మంత్స్ కంపల్సరీగా కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. టోటల్ 5 రకాల మెయిన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి. దాంట్లో అన్నిటికన్నా మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్

కొలెస్ట్రాల్ అంటే మన గుండెని కాపాడుతుంది, మనకు ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా చూస్తుంది. అది ఖచ్చితంగా 40 దాటి ఉండాలి. 50 వరకు ఉంటే మాత్రం హై ప్రొటెక్షన్ ఉంటుంది హార్ట్కి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. అన్నిటికన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. ఇదైతే మనకు 100 లోపల ఉండాలి. 70 లోపల కొంతమంది ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ మూడు ఉన్నాయి అనుకుందాం ఆ పేషెంట్కి. తర్వాత ఏజ్ 50+ ఉంది అనుకోండి, వాళ్ళు 70 లోపల మెయింటైన్ చేయాలి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా 70 లోపల కొలెస్ట్రాల్ మెయింటైన్ చేయాలి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. తర్వాత మనకు ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి, తర్వాత విఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ట్రైగ్లిజరైడ్స్ అనేది కొద్దిగా మనకు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీలో హార్ట్ జబ్బులు ఉన్న వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ట్రైగ్లిజరైడ్స్ కూడా సపరేట్ మెడికేషన్స్ ఉన్నాయి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా మెడికేషన్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం చెక్ చేసుకొని చూస్తే తప్ప మనకు బాడీలో పెరిగినాయా లేదా అనేది మనకు తెలియదు. లక్షణాలు ఉండకపోవచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ వాళ్ళకి లక్షణాలు ఏమి ఉండవు. సో మనకు కంపల్సరీగా 3 మంత్స్కి, 4 మంత్స్కి, లేకపోతే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్న కొలెస్ట్రాల్ చెక్ చేసుకొని చూడడం బెటర్. తర్వాత కాళ్ళల్లో మనకు పాదాలు, నరాలు, రక్త సరఫరా అనేది ఇంపార్టెంట్. నరాలు రక్త సరఫరా అనేది షుగర్ పేషెంట్స్కి డే 1 నుండే తగ్గుతూ వస్తాయి. నరాల వీక్నెస్ అనేది చాలా కామన్ షుగర్ పేషెంట్స్లో. సో నరాల పరీక్షలు, తర్వాత రక్త సరఫరా చెక్ చేసుకోవడము, తర్వాత స్టార్టింగ్ షుగర్ వచ్చిన రోజు నుంచే మోకాల నుండి కింది వరకు కొబ్బరిన పెట్టి మర్దన చేయడము, పైన పాదం పైన కొబ్బరిన పెట్టి మర్దన చేయడం, కింద అరిపాదాలు కొబ్బరిన పెట్టి మర్దన చేయడము, తర్వాత ఇవి కాకుండా మనకు చలికాలంలో సాక్స్ వేసుకోవడము, తిమ్మిర్లు మొద్దు వారకుండా, తర్వాత ఎటు పోయినా సరే మనము షూజు, మంచి షూజ్ వేసుకొని వాకింగ్ చేయడము, ఇలాంటి అన్ని చేయాలి. మనకు చేలల్లో అయితే తొందరగా పుళ్ళు మానతాయి, కాళ్ళల్లో మానవు. కాళ్ళల్లో ఎందుకంటే మనకు డిపెండెంట్ ఏరియాస్, అక్కడ నరాలు రక్త సరఫరా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మనకు ఏదైనా గాయమైందనుకోండి, మనకు కాళ్ళల్లో గాయమైంది, అది తగ్గాలి అంటే మనం తీసుకునే మందులు రక్తం ద్వారా చేరాలి. రక్తంలోనే సరఫరా కొద్దిగా బ్లాక్స్ అన్ని ఉన్నాయనుకోండి, రక్తం నుండి మనం మందులు ఎక్కడికి చేరవు, తొందరగా పుళ్ళు మానదు. ఒకటి పుండు మానాలి అంటే 5 ఇంపార్టెంట్. ఒకటి నరాలు కంట్రోల్లో ఉండాలి, నరాలు మంచిగా ఉండాలి, రక్త సరఫరా ఇంప్రూవ్ కావాలి, పుండుకి పట్టేయాలి, డ్రెస్సింగ్ నీట్గా చేసుకోవాలి, ఆయింట్మెంట్స్ పెట్టాలి. ఒకటి తోలు వచ్చేది, తర్వాత పుండు మానేది, తర్వాత డ్రెస్సింగ్స్ కూడా గాలికి వదిలిపెట్టడం, గాయంని పుండుని గాలికి వదిలిపెట్టడం లాంటివి చేయొద్దు. ఆఫ్ లోడింగ్ చేయాలంటే దాని మీద ప్రెషర్ వేస్తూ నడవకూడదు. ఇప్పుడు ఒకవేళ మనకు ముందటి కాళ్ళలో అయిందనుకోండి, వెనుక కాళ్ళ మీద ప్రెషర్ పెట్టి నడవాలి, అది కొద్దిగా లేపి నడవాలి, అంటే ఆఫ్ లోడింగ్ అంటారు, ఇది ప్రెషర్ తగ్గించే ఏరియాస్. సో మనకు కాళ్ళల్లో ఎక్కడెక్కడ పుండ్లు అయితే అనేది మనకు ఫుట్ స్కానర్ అంటారు, స్కానింగ్ చేసుకోవడము, ఎక్కడెక్కడ డెడ్ ఏరియాస్ ఉన్నాయి, హై ప్రెషర్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడైతే మనకు గాయాలైతే స్పెషల్ ఫుట్వేర్ వాడడము. పాదరక్షలు అనేది చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్కి. నరాలు రక్త సరఫరా చెక్ చేసుకోవడమే కాకుండా ప్రెషర్స్ ఎక్కడ ఎక్కున్నాయి కాళ్ళల్లో చెక్ చేసుకోవడము, తర్వాత పాదరక్షలు కూడా మంచి వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్కి. ఇవి కాకుండా సంవత్సరంకి ఒకసారి కంటి చెకప్ కూడా చేసుకోవాలి. దాంట్లో వచ్చేసి లోపల చాలా డీప్గా ఉంటుంది రెటినా అని, అక్కడ రక్తనాళాలు చిట్లడము చూస్తుంటాం షుగర్ పేషెంట్స్లో, దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాము. అయితే దాంట్లో కూడా 50% డ్యామేజ్ అయిన తర్వాతనే లక్షణాలు బయటకు వస్తాయి. సో మనకేందంటే సంవత్సరంకి ఒకసారి చెక్ చేసుకుని రెటినా నార్మల్ ఉందా లేదా, ఫండస్ ఎగ్జామినేషన్ అని రాస్తాం అన్నట్టు షుగర్ పేషెంట్స్కి. డయాబెటిక్ ఐ చెకప్, డయాబెటిక్ ఫండస్ అంటాం. అలా రాసి కంటి డాక్టర్ దగ్గర పంపిస్తాం, వాళ్ళు డీటెయిల్గా డ్రాప్ చేసి కంప్లీట్ రెటినా అంతా విజువలైజ్ చేస్తారు. నార్మల్ ఉందంటే నార్మల్ అని రాసిస్తారు. మనకు మైల్డ్ ఉంటే చిన్న చిన్న డాట్స్ స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి, మైల్డ్ స్టేజ్లో దొరకబట్టుకున్నాం అనుకోండి, మనం ఇంకా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, ఇన్సులిన్ స్టార్ట్ చేసుకోవడము, తర్వాత రెగ్యులర్గా ఎవ్రీ 3 మంత్స్ 6 మంత్స్ అట్లా మళ్ళీ చెక్ చేసుకుని డాట్స్ మళ్ళీ రిజల్వ్ అయినాయా, దాంట్లో కూడా రెటినాలో కూడా ఎర్లీ స్టేజ్లో మళ్ళీ మంచిగా అయ్యే అవకాశం కూడా ఉంది షుగర్ బాగా కంట్రోల్లో పెట్టుకుంటే. సో ఎర్లీ స్టేజ్లో దొరకబట్టాలి అంటే మనం రెగ్యులర్గా చెకప్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. మనకు 50% లోపల ప్రాబ్లం అయిన తర్వాతనే లక్షణాలు ఏర్పడతాయి, అంటే చూపు మందగించడం అవన్నీ కూడా 50% పాడైనాక. 50% పాడైనాక మనం చేయగలిగింది కూడా పెద్ద మేజర్గా ఉండదు. సో మనము చిన్నగా ఉన్నప్పుడే దాన్ని అరికట్టడం బెటర్. నార్మల్ ఉందనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకోండి. అట్లా మనకు కంటి చెకప్, కిడ్నీ, గుండె, నరాలు, అదే మాదిరిగా షుగర్ పేషెంట్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్. దట్ టు లేడీస్లో యూటిఐస్ ఉంటాయి. సో మనకు ఒక్కోసారి డిస్యూరియా అంటాం. డిస్యూరియా అంటే మూత్రం మంట లేకుండా కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉంటుంది, మూత్ర భాగంలో ఉన్న నరాలు డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది షుగర్ పేషెంట్స్కి. లేడీస్లో వాళ్ళకి మూత్రం మంట లేకుండా కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్, మూత్ర లక్షణాలు లేకుండా, ఎక్కువ యూరిన్ రాకుండా, తర్వాత మంట లేకుండా కూడా వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. అది మనం యూరిన్ టెస్ట్ చేస్తేనే బయటపడుతుంది. సో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది లేడీస్లో, జెంట్స్లో కూడా రెగ్యులర్ 3-4 మంత్స్ ఒకసారి చెక్ చేసుకొని చూడడము. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి తగిన మోతాదులో, యూజువల్ నార్మల్ పేషెంట్ అయితే 5 డేస్ ఇస్తాం, డయాబెటిక్ పేషెంట్ అయితే 1 వీక్ 2 వీక్స్ వరకు కూడా ఇస్తాం. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి పొద్దున ఒకటి రాత్రి ఒకటి 1 వీక్ టాబ్లెట్ ఇచ్చి తర్వాత మెయింటెనెన్స్ లాగా డైలీ ఒక టాబ్లెట్ ఇంకో వారం ఇస్తాం. అంటే దగ్గర దగ్గర 20 గోళీలు రాస్తాం వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి. అలా కోర్స్ వాడితే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మళ్ళీ రావు. కొంతమంది లేడీస్లో అయితే

ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటూనే ఉంటుంది ఎన్ని మందులు ఇచ్చినా కానీ. సో వీళ్ళకి ఏంటంటే మనం యూరిన్ కల్చర్స్ ఇన్స్టిట్యూట్ చేసుకొని ఏ యాంటీబయాటిక్ వాళ్ళకి సూటబులో అది చూసి ఒక 14 డేస్ కానీ ఒక్కోసారి 1 మంత్లీ కోర్స్ అట్లాంటివి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మనకు డయాబెటీస్ పేషెంట్స్కి పరీక్షల నిర్ధారణ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. షుగర్ చెకప్ే కాకుండా 3 మంత్స్ యావరేజ్ హెచ్బిఎన్సి, కొలెస్ట్రాల్, కన్ను, కిడ్నీ, గుండె, నరాలు, రక్త సరఫరా, స్కానింగ్, ఫుట్ స్కానింగ్, తర్వాత ఫుట్, మనకు ఫుట్లో హై ప్రెషర్ ఏరియాస్ ఇవన్నీ కూడా సంవత్సరం ఒకసారి చెక్ చేసుకుంటూ చూడడము, మంచి పాదరక్షలు వేసుకోవడము, రెగ్యులర్గా వాకింగ్, యోగా చేయడం, ఆహార నియమాలు పాటిస్తే మనకు లాంగ్ డ్యూరేషన్ ఒక 30-40 ఇయర్స్ షుగర్ పేషెంట్కి లైఫ్ రావడం జరుగుతుంది. తర్వాత మనకు ఈ కాంప్లికేషన్స్ వచ్చేసి గ్యాంగ్రీన్ అంటాం. ఇప్పుడు పాదాలు కాళ్ళు తీసేయడము, తర్వాత కాళ్ళ వేళ్ళు తీసేయడము, తర్వాత ఇవి అన్నీ కూడా జరుగుతాయి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనం ఇన్ఫెక్షన్ కాళ్ళల్లో అయ్యే పుండును నెగ్లెక్ట్ చేస్తాం. అది ఎర్రగా ఉందంటే తొందరగా మాంతున్నట్టు, ఎల్లో కలర్ అంటే అక్కడ ఇన్ఫెక్షన్ బాగా సివియర్గా ఉన్నట్టు. ఒక్కోసారి మనం ఎక్స్రే కూడా తీసుకోవాల్సి ఉంటుంది పాదంలో పుండు అయితే అది బొక్క వరకు చేరిందా లేదా. బొక్కను ఆస్టియోమైలిటిస్ అంటారు. ఆస్టియోమైలిటిస్ తర్వాత మళ్ళీ అక్కడ సెప్సిస్ అంటాం. సెప్సిస్ అయి మళ్ళీ అది పైనకు పాకడము, తొందరగా మళ్ళీ మోకాల కింద కాలు తీసేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి. సో కాళ్ళల్లో నల్లబడ్డం అనేది కూడా చూస్తుంటాము. నల్లబడితే గ్యాంగ్రీన్ అంటాం, దీన్నే డెడేరియాస్, డెడ్ అయిపోయింది అంటాం. సో ఆ ఫింగర్స్ మనం ఖచ్చితంగా తీసేయాలి, లేకపోతే పైన అది కూడా పాకుతూ వెళ్తుంది. సో ఇలాంటి ఫింగర్స్ తీసేయడము, కాళ్ళు పోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం స్టార్టింగ్ నుండే షుగర్ టెస్ట్లు చేసుకోవడము, నరాల పరీక్షలు చూసుకోవడము, రక్త సరఫరా చూసుకోవడం కాళ్ళల్లో, తర్వాత రెగ్యులర్ వాకింగ్, యోగా చేస్తూ షుగర్ నియంత్రణ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం మామిడి పండ్లు తిన్నాము, ఒక 2 మామిడి పండ్లు తిన్నాము, ఒక 10 మినిట్స్ ఆనందంగా ఉంటుంది, కానీ దాని ఎఫెక్ట్ ఒక 5-6 మంత్స్ ఉంటుందండి బాడీలో. సో మీరు ఇమ్మీడియట్గా రాకపోవచ్చు దాని ఎఫెక్ట్, కొద్ది లేట్గా కూడా రావచ్చు. కొంతమంది 2 మామిడి పండ్లు తిన్నారనుకోండి, 3 రోజుల తర్వాత గడ్డలతో కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్, అక్యూట్ ఇన్ఫెక్షన్స్, తర్వాత రికరెంట్ ఇన్ఫెక్షన్స్, అంటే మళ్ళీ మళ్ళీ రావడము, ఇప్పుడే తొందరగా రావడం ఇన్ఫెక్షన్, మళ్ళీ తగ్గకపోయి ఎక్కువ రోజులు తీసుకోవడం తగ్గడానికి, తర్వాత మనకు ఈ గడ్డలు అవ్వడము, ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే మళ్ళీ మంచిగా అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రోగ నిరోధక శక్తి షుగర్ పేషెంట్స్లో తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఫైటింగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మూమెంట్ కానీ వాటి యాక్టివిటీ కానీ నార్మల్ పర్సన్స్ కన్నా తక్కువగా ఉంటుంది. సో విటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు తక్కువ మందులు ఉన్నాయనుకోండి, మల్టీ విటమిన్స్ ఖచ్చితంగా రాపించుకోండి, లేకపోతే నరాల విటమిన్స్ అన్న కంపల్సరీగా రాపించుకోండి. తర్వాత ఎనర్జీ కోసం బలం పౌడర్లు ఉంటాయి షుగర్ పేషెంట్స్కి, ఏదైతే ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి, కొద్ది మాంసం పెరుగుతుంది, కొవ్వు కరిగిస్తుంది, తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత నిమ్మరసము, మజ్జీరసం చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్కి. తర్వాత మనకు కొబ్బరి నీళ్ళు, కూల్ డ్రింక్స్, చెరుకు రసం లాంటివి అవాయిడ్ చేయాలి. ఒకటి మనకు కాంప్లికేషన్స్ రావద్దు అంటే మనకు ఒక డాక్టర్ని పట్టుకొని, దానికి సంబంధించిన స్పెషలిస్ట్ ఒకరిని పట్టుకొని రెగ్యులర్గా 1-2 నెలలకు ఒకసారి చూపెట్టుకుంటూ మనకు నెక్స్ట్ టైం ఏం పరీక్షలు ఉన్నాయి, ఈసారి ఏం పరీక్షలు ఉన్నాయి, లేకపోతే ఒకటేసారి యాన్యువల్ చెకప్ అంతా చేసుకొని మనం ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవాలి. మనకు నరాల ప్రాబ్లం ఉంది, ఒక 2nd స్టేజ్ వరకు మనకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కొద్ది లేట్ స్టేజ్లో మాత్రం కొద్దిగా ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మనకు నరాల ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, అప్పుడే మనకు ఏదైనా ఆల్కహాల్ హ్యాబిట్ ఉంది, ఆల్కహాల్ ఖచ్చితంగా నియంత్రణ చేసుకోవాలి. దాంతో కూడా నరాలు డబుల్ అవుతాయి, మనకి డయాబెటీస్ ఒక రిస్క్ ఫ్యాక్టరు, మళ్ళీ ఆల్కహాల్ ఒక రిస్క్ ఫ్యాక్టరు, థైరాయిడ్ ఒక రిస్క్ ఫ్యాక్టరు, తర్వాత బాడీలో రక్తం తగ్గడము, తర్వాత B12 డెఫిషియన్సీ, విటమిన్ D3 డెఫిషియన్సీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండి, ఇవన్నిటి వల్ల కూడా మనకు నరాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే మనకు అంగస్తంభన తగ్గడం కూడా షుగర్ లక్షణమే. అది కూడా ఒక 30% మగవాళ్ళలో అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి డయాబెటీస్ వల్ల. సో మనకి ఏంటంటే ఇవి మళ్ళీ రివర్సిబుల్ కూడా, అంటే మంచిగా అయ్యే అవకాశం కూడా ఉంది ప్రాబ్లం వచ్చినా కానీ. సో వీళ్ళకి ఏంటంటే మెడికేషన్ వాడడమే కాకుండా దేనివల్ల ప్రాబ్లం వస్తుంది అనేది కూడా మనం చూసుకొని నరాల పరీక్షలు చేసుకొని తర్వాత డయాబెటీస్ బాగా కంట్రోల్లో పెట్టుకొని మనకు డెఫినెట్గా తేడా ఉంటుంది. మనకు డయాబెటీస్ వంశపారంపర్యం కాబట్టి మనకు ఎవరికైతే ఈ షుగర్ రాకుండా ముందే జాగ్రత్తలు పడ్డాం, ఈ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మా ఫాదర్ మదర్ ఇద్దరికి ఉంది డయాబెటీస్, సో నాకు వచ్చే అవకాశాలు ఎక్కువ. సో మనకు స్టార్టింగ్ నుండే మనము షుగర్ వచ్చిన తర్వాత చేసేటి ముందటి నుండే చేయడం, వాకింగ్, యోగా, రెగ్యులర్ చెకప్స్, తర్వాత ఆహార నియమాలు, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి యాక్టివ్ లైఫ్ స్టార్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా షుగర్ పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కాంప్లికేషన్స్ గురించి ఇంతగానం మొత్తం డిస్కస్ చేసినాం కదా, అంటే మనకు ప్రతి ఒక్క అవయవం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది షుగర్ వల్ల. మనకు పంటి మీద ఎఫెక్ట్, కంటి మీద ఎఫెక్ట్, ప్రతి దాని మీద ఎఫెక్ట్ అంటున్నాము. సో మనకు ఒక్కటే, షుగర్ రాకుండా జాగ్రత్త పడండి. బార్డర్ లైన్ స్టేజ్లో దొరికినా కానీ ఫర్దర్లో షుగర్ రాకుండా మీరు పోస్ట్పోన్ చేసుకుంటూ కాపాడుకోండి. శారీరక సమస్య

0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి, నిజామాబాద్.
1: శ్రోతలు, ఇంతవరకు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. శ్రోతలకు గమనికలు. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు, క్యాట్రాక్ట్, చూపు తగ్గిపోవటం మొదలైన కంటి సమస్యల ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. అదేవిధంగా ఈ నెల 19వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ రే విశాల్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తగ్గు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తగ్గు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: శ్రోతలు వింటున్నారు ప్రభాతలరి కార్యక్రమంలో ఇప్పుడు పాట విందాము.

సాహస వీరుడు సాగర్ కన్యా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంఎం శ్రీలేఖ ఆలపించిన పాటను విన్నారు. ఇప్పుడు విన్నాం జగదీక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి పాటను.

0: విన్న పాట ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఆలపించింది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
0: ప్రకటన విన్నారు, శ్రోతలు వింటున్నారు ప్రభాతలరీ కార్యక్రమం. కార్యక్రమం ఇప్పుడు విందాం. బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే సలహాలు

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
1: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంచి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
0: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
1: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
0: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
1: బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్, నిజామాబాద్.
0: ఫోన్ 233-444.
2: ఇక వినండి సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 27వ భాగం.

0: ఓకే.
1: హలో భారతి.
2: హలో, ఎప్పుడు వస్తారండి?
1: అదేంటి అలా మాట్లాడుతున్నావు, ఏమైంది?
2: నాకు నడు నొప్పి బాగా వస్తుంది, హాస్పిటల్కి వెళ్దామని. మీరు ఎప్పుడు వస్తున్నారు?
1: వస్తాను, కానీ విషయం ఏంటి చెప్పు నాకు.
2: అదేనండి, బాగా నడు నొప్పి వస్తుంది, మేడం దగ్గరికి వెళ్ళాలి ఒకసారి.
1: కానీ ఇప్పుడు రావటం కుదరదు, కానీ అంటే నడుము నొప్పి ఒక్కటేనా, వేరే ఇంకేమైనా ఇబ్బంది ఉందా?
2: మేడం దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నాను కదా, మీరు ఎప్పుడు బయలుదేరుతారు నాకు అది చెప్పండి ముందు.
1: అది ఇంకా ఖచ్చితంగా చెప్పలేను భారతి.
2: ఎవ్రీ టైం ఇలాగే చెప్తారేంటండి, వెళ్ళినప్పుడు టైంకి రావాలి కదా మీరు.
1: అది కాదు, ముందు నా విషయం వదిలి, నీ పరిస్థితి ఏంటి, ఆరోగ్యం ఎలా ఉంది?
2: హాస్పిటల్కి వెళ్ళాలి.
1: వెళ్ళాలి, కానీ ఇప్పటికిప్పుడు నేను రాలేను భారతి. ఒక పని చేద్దామా, మరి అమ్మతో మాట్లాడతాను.
2: అత్తయ్యతో వెళ్ళడం నా వల్ల కాదండి.
1: ఏమవుతుంది, మా అమ్మే కదా, పరాయి మనిషి కాదు కదా.
2: అర్థం చేసుకోరు, ఆవిడకి చెప్పేంత ఓపిక నాకు.
1: నేను అమ్మతో ఫోన్.
2: అది కాదు, మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి నాకు.
1: నేను వచ్చేది ఖచ్చితంగా చెప్పలేను భారతి.
2: అలా కాదండి, మీరు రేపు రాగలరా, లేకపోతే ఇంకా టైం పడుతుంది.
1: టైం పట్టే అవకాశం ఉంది.
2: అయితే ఒక పని చేయండి, హాస్పిటల్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, నేనే వెళ్ళొస్తాను మేడం దగ్గరికి.
1: ఒంటరికి ఎలా వెళ్తాను ఇప్పుడు?
2: పర్వాలేదండి, మెల్లిగా వెళ్తాను. నేను డాక్టర్
1: గారితో చెప్పేది విను, నేను అమ్మతో మాట్లాడతాను, అమ్మని తీసుకుని వెళ్ళు, ఒక్కదాన్ని మాత్రం వెళ్ళొద్దు, సరేనా? నేను డాక్టర్ గారితో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంటాను, కానీ సరేనా? సరే అను.
2: సరే,
1: అమ్మతో మాట్లాడతాను, అమ్మని తీసుకుని వెళ్ళు, జాగ్రత్త మరి, ఓకేనా?
2: సరే
1: సరే, జాగ్రత్త, ఉంటాను.
2: సరే అండి.
3: భారతి, ఏమైంది నానా, నువ్వు అప్పుడే రివ్యూ కున్నావా నా దగ్గరికి రావాల్సింది?
2: లేదు మేడం, మీరు వన్ మంత్ కి రమ్మన్నారు.
3: అవును కదా,
2: 3 వీక్స్ అయ్యాయి. అవును మేడం, అంటే నాకు 3-4 డేస్ నుంచి బాగా బ్యాక్ ఏక్ వస్తుంది. అంటే నాకు కూర్చున్నా పడుకున్నా కంఫర్ట్ ఫీల్ అవ్వట్లేదు.
3: ఓకే,
2: తర్వాత కొంచెం వైట్ డిశ్చార్జ్ కనబడుతుంది మేడం, అందుకని భయం వేస్తుంది.
3: ఓకే సరే, నేను చూస్తాను భారతి. రెస్ట్ రూమ్కి వెళ్ళొచ్చావా అమ్మా?
2: వెళ్ళాను మేడం. నాకు ఒకసారి బేబీని కూడా చెక్ చేయరా మేడం?
3: చేస్తాను. సరే పడుకోండి, ఇట్లోపడికి వచ్చి.

0: అదిగో హార్ట్ బీట్ బాగుంది, చూసినావు కదా చక్కగా ఉన్నది, వినపడిందా లేదా?
1: మేడం బేబీ ఓకే కదా మేడం?
0: ఓకే, కంగారు పడద్దు.
1: అయితే నాకు ఇది ఒకటి అర్థం కావట్లేదు మేడం, అంటే ఈ టైంలో వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది?
0: ఒక్కసారి నన్ను చూడండి, కింద నుంచి కూడా చూస్తాను, ఎగ్జామిన్ చేస్తాను. ఒక్కసారి రిలాక్స్ గా పడుకోండి, గాలి తీసుకోండి, భయపడకండి. చిన్నగా చూస్తున్నా భారతి, తెలుపు ఉన్నది భారతి, కొంచెం పచ్చగా అవుతుంది డిశ్చార్జ్, కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది. దీన్ని టెస్ట్కి పంపిద్దాం నానా, ఇది ఒక 3-4 డేస్లో వస్తుంది.
1: ప్రాబ్లం అవుతుందంటారా?
0: ప్రాబ్లం ఏం అవ్వదు, బట్ యూజువలీ ఏంటంటే మనకి పరచగా అయినా లేకపోతే బాగా థిక్గా ఉన్నా, కొంచెం ఎల్లోయిష్గా ఉన్నా, దుర్వాసనతో కూడి ఉన్నా, పచ్చగా ఉన్నా, దురద ఉన్నా, మంట ఉన్నా, ఇవి కొంచెం మనకి ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. అంటే ఇవి ప్రెగ్నెన్సీలో మనకి ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది. సో దీనివల్ల ఇది యూజువల్గా ఎందుకు వస్తుంది? మామూలుగానే ప్రెగ్నెన్సీ అనేది ఇమ్యునో కాంప్రమైజ్డ్ స్టేట్, అంటే నిరోధక శక్తి అనేది మనకి ఈ ప్రెగ్నెన్సీలో ఏ గర్భిణీ స్త్రీకైనా కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. అంటే ప్రెగ్నెన్సీలో మనము ఖచ్చితంగా 2 పుట్ల స్నానం చేయటము, వదులు దుస్తులు వేసుకోవటము, కాటన్ అండర్గార్మెంట్స్ వేసుకోవటము, ఇవి ఉండాలి. అండ్ ఆ వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమైనది భారతి. ఒకవేళ సాధ్యమైనంత వరకు నార్మల్ అంటే వాటరీలాగా మెరుస్తున్నట్టు, ఇది నార్మలే ప్రెగ్నెన్సీలో ఈ వైట్ డిశ్చార్జ్
1: అంటే అందరిలో కనిపిస్తుంది,
0: అందరిలోనూ కనిపిస్తుంది. అంటే మనకి పాల కలర్లోను, తెలుపు కలర్లోను, లేకపోతే మెరుస్తున్నట్టు సన్నగా, ఇది నార్మలే. అలాగే స్మెల్ ఏముండదు, అంటే దుర్వాసన ఏముండదు, దురద ఉండదు, మంట ఉండదు, నొప్పి ఉండదు. ఈ తెల్లబట్ట అనేది మనము భయపడాల్సిందేం లేదు. కానీ ఎప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి, అంటే ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, పసుపు పచ్చ కలర్లో ఏమన్నా వచ్చినా, దుర్వాసన ఏమన్నా ఉన్నా, పెరుగు పెరుగులాగా ముద్దలు ముద్దలు ముద్దలు ముద్దలులాగా తెలుపు ఏమన్నా అవుతున్నా, దుర్వాసన ఉన్నా, ఒక్కొక్కసారి తెలుపు ఎరుపు కలిపి అవుతున్నా, లేకపోతే తెలియకుండా మనం మూత్రంకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలాగా మనకి ఏమన్నా కూడా తెలియకుండా బట్టలు నానిపోవటము, అలా ఏమన్నా ఉన్నా కూడా కంపల్సరీ వేగమే డాక్టర్ని సంప్రదించాలి.
1: అలా ఉంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేడం?
0: బేబీ కంటే ఎప్పుడైనా సరే గర్భసంచి ముఖద్వారము దగ్గర ఇన్ఫెక్షన్ ఉందనుకో, అది మనకి పిండానికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు ఈ వెజైనల్ యోని దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ప్రీటర్మ్ డెలివరీ, అంటే నెలలు నిండకుండా నొప్పులు రావటం, నెలలు నిండకుండా డెలివరీ అవ్వటం, నెలలు నిండకుండా ఉమ్మనీరు అనేది ఉమ్మనీరు సంచి పగలటం, నీరు వాటర్ బ్రేక్ అయి ఉమ్మనీరు పోవటం, ఇన్ఫెక్షన్స్ జ్వరము ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కంపల్సరీ వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా మంచిది. ఈ వైట్ డిశ్చార్జ్ ఈ తెలుపుగా నీరులాగా పలచగా భయపడాల్సిన అవసరం లేదు.
1: అంటే ఇది తినే ఫుడ్ వల్ల ఏమన్నా జరుగుతుందంటారా?
0: ఫుడ్ వల్ల కాదు, ఇది మన వ్యక్తిగత పరిశుభ్రత లోపించటం వల్ల. ఇంకొకటి, మన ఇమ్యూనిటీ అంటే నిరోధక శక్తి బాగా తక్కువ ఉండటం వల్ల మనకి ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి వచ్చినప్పుడు మనం ఎందుకు భయపడతాం? ఇందాక చెప్పిన విధంగా మనకి కాన్పు నొప్పులు రావటం, బరువు తక్కువ పుట్టటం, లేకపోతే పుట్టిన తర్వాత పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రావటం, ఉమ్మనీరు సంచి పగలటం, ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది.
1: అంటే మేడం ఇప్పుడు నేను ఇంకా 7th మంత్ లోపలే ఉన్నాను కదా, ఇది అంటే 9th మంత్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా?
0: ఉండదు, ఎందుకంటే కొంచెమే పచ్చగా ఉన్నది కాబట్టి టెస్ట్కి పంపిస్తున్నాం కాబట్టి. ఈ వ్యక్తిగత పరిశుభ్రత అనేది నేను చెప్పిన విధంగా పాటించుకోండి. రెండవది ఏంటంటే కొంచెం ఇద్దరు కూడా భార్య భర్తలు అనేది దగ్గర ఉండవద్దు, దూరం ఉండాలి కొంచెం, ఇది పూర్తిగా తగ్గే వరకు. ఈ నియమాలని పాటించుకొని ఈ పరిశుభ్రంగా ఉండటము, తర్వాత దుస్తులు మంచిగా వేసుకోవటము, సాధ్యమైనంత వరకు కాటన్ దుస్తులు ధరించటము, ఇవి చేసుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు ప్రాబ్లం ఉండదు. కాకపోతే జ్వరం ఉన్నా, దుర్వాసన ఉన్నా, దురద ఉన్నా, మంట ఉన్నా, నొప్పి ఉన్నా, పచ్చగా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది అవసరం.
1: అంటే మందులు వాడమంటారా?
0: నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, వాష్ రాసిస్తాను, అవి కొంచెం మీరు వాడుకోండి. అలాగే ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అంటే దేనివల్ల ఈ వైట్ డిశ్చార్జ్ వస్తుందనేది నేను హై వెజనల్ స్వాబ్ తీశాను నేను పరీక్షకి. ఈ రిపోర్ట్ ఒక 2 to 3 డేస్లో వస్తుంది. ఈ రిపోర్ట్ వచ్చినాక నాకు చూపించండి భారతి.
1: ఓకే మేడం. మేడం ఈ లోపల అంటే నాకు కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది మేడం, కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఏం చేయమంటారు?
0: రాసిస్తాను నేను, కొంచెం బ్యాక్ ఏక్ అందుకే వస్తుంది, కానీ రెస్ట్లో ఉండండి, ప్రయాణాలు అవి పెట్టుకోకండి. ఆల్రెడీ కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్త పడతాం మంచిది నాన్న. టాబ్లెట్స్ అవి వాడుకోండి, రెస్ట్లో ఉండండి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి, మంచిగా తినండి, రిలాక్స్గా ఉండండి, స్ట్రెస్ అవ్వకండి.
1: ఓకే మేడం.
0: మళ్ళీ 1 వీక్కి రండి.
1: ఓకే మేడం. ఈయన కూడా ఊళ్ళో లేరు, అయినా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, అయినా వచ్చేసాను మేడం. అంటే మీ దగ్గరకు వస్తేనే కొంచెం నేను అన్నీ చెప్పుకోగలుగుతాను, రిలాక్స్ అవుతాను కదా అని వచ్చేసాను మేడం.
0: మంచి పని చేస్తాను.
1: ఈ రిపోర్ట్ వచ్చేసరికి ఆయన కూడా వచ్చేస్తారు
0: తీసుకొని రా. ఈ లోపల కూడా నీకు ఏమైనా నొప్పి ఉన్నా, ఎక్కువ అవుతున్నా, నీరు లాగపోతున్నా, దుర్వాసన ఏమైనా ఉన్నా, లేకపోతే రక్తం కలిపి ఏమన్నా తెల్లబట్ట ఏమన్నా అవుతున్నా, నొప్పి ఉన్నా, జ్వరము ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా వచ్చాయి. ఏ ఇబ్బంది లేకపోతే రిపోర్ట్ తీసుకొని రండి. ఒకవేళ మీ వారు వచ్చి చూపించినా కూడా నష్టమేం లేదు భారతి.
1: సరే మేడం.
0: ఓకే.
1: ఏం మందులు రాస్తాను?
0: రాస్తాను.
1: ఓకే మేడం.
0: ఓకేనా?
1: ఇబ్బంది ఏం లేదండి.
0: ఇవి ఎలా వాడాలో మా సిస్టర్ చెప్తారు, మీరు భయపడాల్సిందేం లేదు. మళ్ళీ 1 వారం తర్వాత కనిపించండి.
1: ఓకే మేడం.
0: మధ్యలో ఏ ఇబ్బంది ఉన్నా వచ్చేయండి. వర్ధన్ గారు లేకపోయినా పర్వాలేదు, మీరు ఏ టైంలో ఎప్పుడు వచ్చినా కూడా మేము రిసీవ్ చేసుకుంటాం, చూస్తాం, కంగారు పడాల్సిన అవసరం లేదు.
1: ఓకే మేడం.
0: రైట్.
1: అలాగే మేడం, థ్యాంక్ యూ.
0: ఓకే భారతి.
2: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహిక 27వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
3: బృందావన్ హాస్పిటల్.
4: పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
3: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
4: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్, నిజామాబాద్.
3: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: శ్రోతలు ఇంతవరకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. శ్రోతలకు గమనికలు. ఈ నెల 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు, చిగుల సమస్యల నివారణ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు అందించారు సలహాలు సూచనలు అందిస్తారు గమనికలు.

ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: begins in Jammu and Kashmir, and BWF Badminton World Championships to begin today in New Delhi. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు విందాం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపికృష్ణ గారు అందించే సలహాలు సూచనలు.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలిలవాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
4: ప్రతి సోమవారం మనం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు అందిస్తున్నటువంటి చక్కటి సలహాలు సూచనలు వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ కెచ్చి గారు. వారిని అడిగి మనం ఈ గుండె వ్యాధికి కారణాలేంటి, ముఖ్యంగా బీపీ ఎందుకు వస్తుంది, ఈ బీపీ లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ఇది ఎవరికి రావచ్చు, వస్తే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
5: నమస్కారం సార్. శ్రోతలందరికీ శుభోదయం.
4: డాక్టర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ హృదయానికి సంబంధించినటువంటి జబ్బులో చూసినట్టయితే ప్రధానంగా ఈ హైపర్ టెన్షన్ అంటాం. ఈ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి?
5: ఓకే సార్. హైపర్ టెన్షన్ అంటే కామన్ లాంగ్వేజ్లో బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్, తెలుగులో చెప్పాలంటే రక్త పీడనం అంటారు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఒకప్పుడు పట్టణాల్లో సిటీలలో చూసే ప్రాబ్లం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది. లేటెస్ట్గా జరిగిన పరిశోధనల్లో గ్రామీణ ప్రాంతాల్లో 30% ఆఫ్ పాపులేషన్ అంటే 30% ప్రజలకు బీపీ ఉంది అని తెలుసుకోవడం జరిగింది. అందుకే దీని యొక్క లక్షణాలు, దీన్ని ట్రీట్మెంట్ చేయకపోతే వచ్చే పరిణామాలు అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా హైపర్ టెన్షన్ అనేది లక్షణాలు ఎలా ఉంటాయంటే, చాలామందికి మొదట లక్షణాలు ఏమీ ఉండవు, సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు. ఎందుకు అంటే మెల్లిమెల్లిగా బాడీ అనేది అడాప్ట్ అవుతుంటుంది. బీపీ పెరిగిన కొద్దీ బాడీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఒకేసారి 180 క్రాస్ అవ్వడం కానీ, 200 క్రాస్ అవ్వడం కానీ అలా జరిగినప్పుడు మొదటగా తల తిప్పినట్లు అవ్వడము, కొంచెం తల వెనక భాగంలో తల నొచ్చినట్లు ఉండడము, బాగా అలసిపోయినట్లు ఉండడము, గుండె దడదడ అనిపించడము, కొందరికి ముస దమ్ము అంటారు కదా, దమ్ము రావడం కానీ, కొంచెం కళ్ళు మబ్బుగా కనబడడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ బీపీ ఉన్న వాళ్లకు కనబడే లక్షణాలు. చాలామంది 50% మందికి మొదట మాత్రం ఎలాంటి లక్షణాలు అనేవి కనబడవు.
4: బాగుంది. అయితే మనం ఈ లక్షణాలు కనబడ్డాయి అనుకుందాం సార్, మరి ఈ లక్షణాలు కనబడిన తర్వాత దీని పరిణామాలు ఎట్లుంటాయండి?
5: గుడ్ క్వశ్చన్. బీపీ అనేది ముందుగా తెలుసుకోవడం అనేది ఎలా అంటే, అది లక్షణాలు లేకన్నా ముందే తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ 6 నెలలకు కానీ, 1 ఇయర్కి కానీ కంపల్సరీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో కానీ, క్లినిక్స్లో కానీ బీపీ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బీపీ సిమ్టమ్స్ వచ్చేంత వరకు మనం ఆగితే అది చాలా విపరీత పరిణామాలు రావచ్చు. దాంట్లో ముఖ్యంగా అది 4 అవయవాల మీద మనకు దాని పరిణామాలను చూపిస్తుంది. ఒకటి బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, ఐస్. వీటిని టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ అంటారు. ఎక్కువ బీపీ చాలా రోజు ఉండడం వల్ల బ్రెయిన్కి స్ట్రోక్ రావడము అంటే పారాలసిస్ రావడము జరగవచ్చు. హార్ట్కు హార్ట్లో బ్లాకేజెస్ రావడము, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, వాపులు రావడము, ఇది జరుగుతుంటుంది. కిడ్నీలో మొదటిగా కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు, అంటే ప్రోటీన్స్ కిందికి రావడాన్ని కిడ్నీ అనేది జల్లెడబట్టినట్లు ఆపుతుంటుంది అన్నట్లు. ఇది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ ఫిల్టర్ అనేది ఖరాబ్ అవుతుంది. ఫిల్టర్ ఖరాబ్ అవ్వడం వల్ల ఎక్కువ ప్రోటీన్స్ బయటకు వెళ్ళిపోయి వాపులు రావడము, కిడ్నీకి సంబంధించిన క్రియాటినిన్ అనేది పెరగడము, దానికి సంబంధించిన కిడ్నీ ఫెయిల్యూర్ రావడము అనేది జరుగుతుంటుంది. ఇంకొకటి కళ్ళ మీద కూడా దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. కళ్ళు చీకట్లు కావడము,

0: మబ్బుగా కనబడము, అలాగే మనం వదిలేస్తే చివరికి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ నాలుగు అవయవాల మీద మన బీపీ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే మనము బీపీని ముందుగానే తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడము, రాకుండా జాగ్రత్తలు పడడం అనేది చాలా ఇంపార్టెంట్.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: 24 గంటలు అత్యవసర సేవలు,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
1: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
2: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
1: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
2: సంప్రదించండి
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 8011999990.
3: బాగుంది డాక్టర్ గారు, మీరు అంటూ ఇది చాలా అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే బీపీ పెరగడం వల్ల వచ్చేటువంటి లక్షణాలలో ముందు బ్రెయిన్, తర్వాత హార్ట్, ఆ తర్వాత కిడ్నీస్, ఇంకా మనం ఊహించేది ఏంటంటే కంటి మీద ఎఫెక్ట్ ఉంటుంది అని. కంటి మీద కంటి చూపుపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే డాక్టర్ గారు, మరి ఒకవేళ ఈ యొక్క బీపీ అంటే హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
0: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు మన పెద్దలు, డాక్టర్స్ కూడా అదే అంటారు. ముందుగా మనము ఫ్రీక్వెంట్గా బీపీ చెక్ చేసుకోవడం వల్ల బీపీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మొదటనే మనం రాకుండా చేసుకోవాలి అంటే ఉప్పు తగ్గించడము, ఫ్రూట్స్, వెజిటబుల్స్, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకోవడము, అంటే హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవడము, రోజు 30-45 మినిట్స్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, మనకి ఏది కుదిరితే అది కంపల్సరీ 30-45 మినిట్స్ చేయడం వల్ల రక్తపీడనం పెరగకుండా చూసుకోవచ్చు. అడిక్షన్స్, స్మోకింగ్, ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటే దాన్ని అవాయిడ్ చేయడం అనేది. ఇంకొకటి బరువు పెరగడం, మనము ఆఫ్టర్ 40 ఇయర్స్ బరువుని కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంటుంది. సో ఇది పెరగడం వల్ల కూడా బీపీ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఇప్పుడు సమాజంలో ఉన్నది స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ ఉండడము, నిద్రలేమి అనేది ముఖ్య కారణాలుగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఇవి కూడా పెరుగుతున్నాయి అన్నట్లు. సో సరిపడా నిద్ర, స్ట్రెస్ తగ్గించుకోవడం, మెడిటేషన్ చేయడము, వ్యాయామం చేయడం వల్ల మనము వీటిని రాకుండా జాగ్రత్త పడవచ్చు, బీపీ అనేది రాకుండా జాగ్రత్త పడవచ్చు.
3: మోహన్ రెడ్డి గారు, శ్రోతలు గమనిస్తున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఏంటంటే మీరు ముందుగానే ఈ హైపర్ టెన్షన్ బారిన పడకూడదు అంటే ఎక్సర్సైజ్ చేయండి, అడిక్షన్స్ అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ లాంటివి కానీ దాన్ని వదిలేయండి, అట్లాగే స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉండటానికి చక్కటి యోగా, మంచి స్లీప్ ఇట్లాంటి ఉంటే బాగుంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే డాక్టర్ గారు, ఒకవేళ ఇవన్నీ మనం జాగ్రత్తలు పాటించలేదు, మనకు ఈ విషయాలు తెలియవు అనుకుందాం, ఒకవేళ ఇది వచ్చింది, బీపీ వచ్చింది అంటే ఇప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే?
0: ఓకే, మనము ఇవన్నీ చేసినా కానీ చాలామందికి 40 ఇయర్స్ దాటిన వాళ్లకు, లేదా డయాబెటీస్ అంటే షుగర్, మధుమేహం ఉన్న వాళ్లకు, ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ, ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్కి, మదర్, ఫాదరు, వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, వాళ్లకు ఉండడం కానీ, అధిక బరువు ఉన్న వాళ్ళకి, ఎక్కువగా ఆల్కహాలు, స్మోకింగ్, కన్సంప్షన్ ఉన్న వాళ్ళకి, అండ్ ఎక్కువగా పని చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మొదట స్టేజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటే స్టేజ్ 1 ప్రీ హైపర్ టెన్షన్, స్టేజ్ 1, స్టేజ్ 2 అని ఉంటుంది. ప్రీ హైపర్ టెన్షన్ అంటే 130-140 మధ్యలో ఉండేదాన్ని ప్రీ హైపర్ టెన్షన్ అంటారు, అంటే వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ. సో అలాంటి వాళ్ళు మనము మొదటగా మాట్లాడుకున్న ప్రివెంటరీ మెజర్స్, ఉప్పు తగ్గించడము, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడము, రెగ్యులర్గా వ్యాయామం చేయడము, అడిక్వేట్ స్లీప్ ఉన్న వాళ్లకు, అది 130-140 ఉన్న వాళ్ళకి అది మేము సజెస్ట్ చేస్తుంటాము. 140 క్రాస్ అయిపోయింది, మనం ఏం చేసినా 140 క్రాస్ అయిపోయింది అంటే కంపల్సరీ టాబ్లెట్ అనేది వాడాలి. చాలామందికి ఉన్న అపనమ్మకం, అపోహ అనేది ఏంటంటే టాబ్లెట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయాలా అనేది. బీపీ అనేది ఒక్కసారి మనకు వచ్చింది అంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకటి, కొన్ని కారణాల వల్ల, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వల్ల రావచ్చు, థైరాయిడ్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు

0: అధికమైన స్ట్రెస్ వల్ల, బీపీ పెరగడం వల్ల అవి కంట్రోల్ చేసుకుంటే ఒక్కోసారి వాళ్ళకు కంట్రోల్లో ఉంటుంది. ఈ ప్రివెంటరీ మెజర్స్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అవి చేయడం వల్ల కంట్రోల్ ఉంటుంది. బట్ ఇంకొక క్వశ్చన్ ఏముంటుంది అంటే, బీపీ టాబ్లెట్ వాడుతున్నాము ఇప్పుడు కంట్రోల్లో ఉంది ఆపొచ్చా అంటారు. అది టాబ్లెట్ వాడడం వల్ల కంట్రోల్లో ఉంటుంది అన్నట్లు. సో మనం టాబ్లెట్ ఆపేశాక ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ పెరుగుతుంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఇదే, అంటే బాగుంది కదా అని చెప్పి ఆపడం జరుగుతుంటుంది. సో వాళ్ళకు బీపీ పెరగడము, మళ్ళీ దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్, మనం మాట్లాడుకున్న పరిణామాలు అనేవి వాళ్ళకు వస్తూ ఉంటాయి. Stage 2 హైపర్ టెన్షన్, మనం ఏదైతే బ్రెయిన్ మీద హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందో అది 160 క్రాస్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకు 2 టాబ్లెట్స్ మొదటగా స్టార్ట్ చేస్తాము మనం. అంటే టాబ్లెట్లు ఎక్కువగా తీసుకొని వాళ్ళకు కాంబినేషన్స్ కూడా దొరుకుతాయి మనకు, 1, 2, 3 టాబ్లెట్ల కాంబినేషన్ కూడా దొరుకుతుంది. సో వాళ్ళకి తగ్గట్లు, కొందరికి ఉదయం ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది బీపీ, దాన్ని బట్టి టైమింగ్స్ అనేవి కూడా మనం అడ్జస్ట్ చేస్తామన్నట్టు. 2 టాబ్లెట్స్ ఫస్ట్ 2 వారాలకు ఒకసారి చెకప్ చేస్తాము. టాబ్లెట్ పెట్టడం వల్ల మనం అనుకున్న టార్గెట్కి వాళ్ళు వచ్చారా లేదా, 130 కన్నా బీపీ తగ్గిందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. కంట్రోల్ ఉందనుకో మెయింటైన్ చేస్తాం. ఒకవేళ బీపీ 110 కన్నా లో అవుతుంది అనుకోండి, మేమే వాళ్ళకు డోసేజ్ అనేది తగ్గించడం కానీ టాబ్లెట్ తగ్గించడం కానీ మేమే సజెస్ట్ చేస్తుంటాం అన్నట్లు. అంటే మొదటగా ఏంటంటే ఫ్రీక్వెంట్గా 2 వీక్స్కి రావడం కానీ 1 మంత్కి రావడం కానీ అనేది రెగ్యులర్గా అనేది మనము ఫాలోఅప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇలా Stage 1, Stage 2ని ఇలా ట్రీట్ చేస్తాం. ఒక్కోసారి 200 అబోవ్ రావడము, బాగా విపరీతమైన హెడ్ఏక్ రావడము ఉన్న వాళ్లకు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. వాళ్లకు గ్రాడ్యువల్గా బీపీని తగ్గించి మళ్ళీ టాబ్లెట్గా కన్వర్ట్ చేసి పంపించడం జరుగుతుంది.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: 24 గంటలు అత్యవసర సేవలు,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
1: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
2: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
1: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
2: సంప్రదించండి
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 8019999990.
3: అంటే ఇప్పుడు మీరు అన్నట్టు హై బీపీ వల్ల ఈ చక్కెర రావడం లాంటిది ఇట్లా జరుగుతూ ఉంటుంది, వీళ్ళకి మాత్రం మనం ముందే అడ్మిట్ చేసుకుని
0: 200 బీపీ రావడము, సివియర్ హెడ్ఏక్ రావడము, బ్లర్డ్ విజన్ అంటే కళ్ళు చీకట్లు అవ్వడం కానీ ఇలాంటి ప్రమాదకరమైన సూచనలు కనిపించిన వాళ్ళకి అడ్మిషన్ చేసుకొని బీపీని కంట్రోల్ చేసి టాబ్లెట్గా పెడుతుంటాం అన్నట్లు. అంతే, ఇవన్నీ ఇది కామన్ కాబట్టి నేను చెప్పినవన్నీ పాటించాలి. మీ పక్కనున్న వాళ్ళకు, నైబర్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్కి కానీ, ఎవరైతే ఆ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులలో, అంటే తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు చూడండి, వాళ్ళకి ఈ మెసేజ్ని పాస్ చేయడం అనేది చేసుకోవాలి. రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి.
3: బాగుంది డాక్టర్ గారు. అయితే చివరిగా మీరు మా శ్రోతలకు ఇచ్చే సలహా ఏంటి?
0: ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే, బీపీ అనేది చాలా కామన్, మనము తెలుసుకుంటేనే తెలుస్తుంది ఇనీషియల్ స్టేజెస్లో. సో తెలుసుకున్నాక దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కంట్రోల్ చేసుకుంటే మనం ప్రమాదకరమైన పరిణామాలను నివారించవచ్చు. సో ముఖ్యమైనగా ఏంటి అంటే, తొందరగా గుర్తుపట్టడము, దానికి రాకుండా కంట్రోల్గా ఉండే ప్రివెంటరీ మెజర్స్ అంటే హెల్దీ ఫుడ్, రెగ్యులర్ వాకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గియడము, స్మోకింగ్ తగ్గియడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము అనేవి చేస్తూ ఉండాలి. వీటి చేయడం వల్ల పెద్దగా బీపీ హై రావడము, దానివల్ల వచ్చే పరిణామాలను నివారించవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు హెల్త్ యాక్సెస్ ఉండని వాళ్ళు, లైక్ గ్రాండ్ పేరెంట్స్ కానీ, కొందరు నైబర్స్ కానీ, రైతులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, సో ఈ మెసేజ్ని పాస్ చేసి రెగ్యులర్గా బీపీని చెక్ చేసుకోమని శ్రోతలను కోరడం జరుగుతుంది.
3: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా ఈ బీపీ అంటే ఏమిటి, బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయి, అట్లాగే దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, బీపీ వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి, నిజామాబాద్.

0: కార్యక్రమం ఇప్పుడు విందాం. వందే మాత్రం శ్రీనివాస్ సంగీత సారథ్యంలో చంద్రబోస్ గీతాన్ని జయం అనే దిరా చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన పాటను.
1: This is the 21st century. We are youth. Youth chose life's path and hells for our growth. Handle it smooth. This is the truth.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే ఊరు పేరు, సినిమా పాట పేరు టైప్ చేసి 8462245066 నంబర్కి వాట్సాప్ చేసేయండి. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా భద్రాచలం చిత్రం నుండి పాటను వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు. ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి లక్ష్మి, భానుతేజ మృదుల అంగూర్, భానుతేజ ఉదయ్ రేఖ రేయాన్స్ మరియు వారి కుటుంబ సభ్యులు

0: కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజ్ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
3: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
2: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
3: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9444004837.
5: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
6: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
7: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
10: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
10: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
10: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒకే ఒక్కడు చిత్రం నుండి పాటను వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ మరియు వారి కుటుంబ సభ్యులు

0: ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: విరామానంతరం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో తర్వాతి పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు నిజామాబాద్ నుండి చైతన్య మరియు వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్నారు అన్నయ్య చిత్రం నుండి పాటను వినిపించమంటూ.

0: ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు కృష్ణా జిల్లా కాంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్నారు సంతోషం చిత్రం కోసం రాజేష్ ఉషా ఆలపించిన పాటను.

శ్రోతలు హృదయ రాగాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తర్వాతి పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామం నుండి గణేష్, రాజు, గణిత, మహేష్, రంజిత్, సత్య, శ్రీవాస్త మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు. టీవీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుమంగళి ఆలపించింది.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
4: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమం తర్వాతి పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు కామారెడ్డి భవానీపేట నుండి మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు అస్త్రం చిత్రం కోసం కారుణ్య శివాని ఆలపించిన పాటను.

శ్రోతలు హృదయరాగాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాటను రిక్వెస్ట్ పంపిస్తున్న శ్రోతలు నిర్మల్ నుండి సుధాకర్, ప్రేమలత మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ రిక్వెస్ట్ పంపించారు ఉగాది చిత్రం కోసం ఉన్నీ కృష్ణన్, సునీత ఆలపించిన పాటను.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు, స్వాగతం చిత్రం కోసం కార్తీక్ చిత్ర ఆలపించిన పాటను వినిపించుకుంటూ శివ, పింకీ, ప్రణీత, కీర్తన, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు. వినాయక్ నగర్, నిజామాబాద్ నుండి.

కార్యక్రమంలో తర్వాతి పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు పట్టుదల చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి గణవీత్ హర్షవర్ధన్ అశోక్ సమత వైష్ణవి సాయి చరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు శ్రీ మంజునాథ చిత్రం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటను, పోచంపాడు నుండి అనూష కరుణాకర్ రాజు, మోక్షిత, నిశాంత్, విమల్, భారతి మరియు వారి కుటుంబ సభ్యులు

కార్యక్రమంలో చివరిగా జీవన తరకాలు చిత్రం నుండి పాటలు నిర్మించినట్టు రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ విద్యానగర్ నుండి వేముల నరసింహరావు, గోదావరి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై జీవన తరంగాలు చిత్రం నుండి పాటను విన్నారు.

ఇంతటితో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: कश्मीर और लद्दाख के दुर्गम इलाकों में जनगणना।
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2047 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవడానికి యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నాలుగు వర్గాల సంక్షేమం, ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్

గాంధీలు వందేమాతరం గేయాన్ని అవమానించారంటూ బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నిరసనలో భాగంగా పూర్తి వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జింబాబ్వేలోని కరిబా సరస్సులో మోతాదుకు మించి ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ బోటు బోల్తాపడిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 84 చేరింది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ బృందాలు 77 మందిని సురక్షితంగా రక్షించాయి. కాచిగూడ తిరుచానూర్ మధ్య వారాంతపు ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ నెల 20 నుంచి నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. గురువారం రాత్రి కాచిగూడలో బయలుదేరి శుక్రవారం తిరుచానూర్ చేరుకునే ఈ రైలు మళ్లీ అదే రోజు సాయంత్రం తిరుగు పయనమై శనివారం ఉదయం కాచిగూడ చేరుకుంటుంది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలో దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షలను పారదర్శకంగా జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డార్విన్ టెస్ట్లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 426 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. నెదర్లాండ్లోని వేగనర్ స్టేడియంలో ఈరోజు జరిగే ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ పూల్ డి 2వ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడనుంది. తొలి మ్యాచ్లో భారత్ 3-1 వేల్స్పై, ఇంగ్లాండ్ 4-1 పాకిస్తాన్పై గెలిచాయి. పూల్ టాప్ స్థానాన్ని నిర్దేశించడంలో ఈ విజయం 2 జట్లకు కీలకమని భావిస్తున్నారు. 2026 బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నేటి నుంచి భారత్లో ప్రారంభం కానుంది. 2009 తర్వాత దేశంలో ఈ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇందులో పివి సింధు, లక్ష్యసేన్, సాత్విక్ చిరాగ్ జోడీ భారత్ తరపున పథకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:04 దాటి 28 సెకండ్ అలా క్రాస్ అయిపోయింది అనమాట. రైట్, ఈ టైంలో ఎవర్ గ్రీన్ హిట్స్ వినడానికి రెడీగా ఉండి ఉంటారు అందరూ. మండే 10:00 అంటే ఆఫీసెస్కి అలా రీచ్ అయిపోయి మన కాలేజెస్కి, స్కూల్స్, ఆఫ్కోర్స్ స్కూల్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది అనమాట. వర్క్ ప్లేసెస్కి అయితే అప్పుడే అటెండ్ అయ్యే ఒక టైం అనమాట. చాలా చాలా హరీభరీగా వచ్చి ఉంటారు. ఇంకొంతమంది ట్రాఫిక్లో చిక్కుకొని అయ్యో ఆఫీస్ టైం అయిపోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటారు కదా. సో ఈ టెన్షన్స్ అన్నీ కొంచెం అలా పక్కన పెట్టండి. అఫ్కోర్స్ మార్నింగ్ టైం టెన్షన్ ఉంటుందండి, మార్నింగ్ ఎర్లీ త్వరగా లేకపోతే టెన్షన్, లంచ్ బాక్స్ రెడీ అవ్వకపోతే టెన్షన్, మన వస్తువులన్నీ ఎక్కడో పెట్టుకుంటాం అవన్నీ కరెక్ట్గా సర్దుకోకపోతే టెన్షన్, ఆఫీస్కి టైంకి రీచ్ అవ్వకపోతే టెన్షన్ కదా. అండ్ లాస్ట్ వీక్ అంతా మనం ఏమైనా టాస్క్లు ఫినిష్ చేయకపోతే అవి టెన్షన్, చాలా అంటే చాలా బర్డెన్ ఉంటుంది అనమాట. మండే మార్నింగ్ చాలా హెక్టిక్. ఎలాగైతే ఈ వీకెండ్లో మనం ఎంత ఎంజాయ్ మూడ్తో ఉంటామో దానికి రెట్టింపు, దానికి ఆపోజిట్లో మండే మార్నింగ్ ఉంటుంది అనమాట. అందుకే ఆ స్ట్రెస్ అంతా పోవాలంటే హ్యాపీగా కొన్ని పాటలు వింటూ ఉండాలి, మనల్ని మనం రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలన్నమాట. సో అలా ఉండడానికి మీరు ఎవర్ గ్రీన్ హిట్స్ వినొచ్చు హ్యాపీగా. ఇవాళ మనం ఎవర్ గ్రీన్ హిట్స్గా ప్లే చేసుకుంటున్నాం 1995 నుంచి 2005, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ మీరు వినాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. 1995 to 2005 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన అదిరిపోయే పాటలు మనం ఈరోజు ప్లే చేసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అదిరిపోయే సాంగ్తో స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ.

ఎవర్ గ్రీన్ హిట్ 1998 వచ్చింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా. తొలి ప్రేమ కరుణాకర్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా, కీర్తిరెడ్డి గారి హీరోయిన్, సో మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది. ఈ ఎవర్ గ్రీన్ హిట్తో స్టార్ట్ చేసిన మీరు కూడా హ్యాపీగా 1995 నుంచి 2005 ఈ టైం బౌండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ని నాకు మెసేజ్ చేయండి, మనం ప్లే చేసుకుందాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టే ట్యూన్.

సూపర్ ట్రాక్ విన్నారు తొలి ప్రేమ సినిమా నుంచి 10:30 10:55 ఎగ్జాక్ట్ గా. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

102.8 FM ఎవర్గ్రీన్ హిట్స్ ప్లే చేసుకుంటున్నాం. ఎవర్గ్రీన్ హిట్స్ షోలో 2005 వరకు 1995 నుంచి 2005 ఈ 10 ఇయర్స్ టైం బాండ్లో వచ్చిన పాటలు మనం ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా హ్యాపీగా ఈ 10 ఇయర్స్ బాండ్లో వచ్చిన సినిమాల్ని అందులో వినాల్సిన అంటే మీకు బాగా నచ్చిన పాటల్ని మీరు వినాలనుకుంటున్న సాంగ్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. 04023240852 నెంబర్కి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద, ఆయేషా, వెంకటేష్, నందిపేట నుంచి, అలాగే లక్ష్మారెడ్డి కాలనీ, వెల్లూరు లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాపా, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, జోగు నర్సయ్య, గుజ్జిటి ఆనంద్ మెసేజ్ చేశారు. అలాగే రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్, ఈ టైం బౌండ్లో వచ్చిన పాట, ఉదిత్ నారాయణ్, ఉన్నికృష్ణన్ గారి కాంబినేషన్లో వచ్చిన పాట, రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో. సో

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

జై చిరంజీవి సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ చిత్ర గారు పాడిన పాట మనం విన్నాము. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో 10:23:30 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ఉన్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ 1995 నుంచి 2005 ఈ టైం బౌండ్లో, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన పాటని మనం ప్లే చేసుకుంటున్నాం. ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన పాటల్ని మీరు వినాలి అనుకుంటే నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేసు మీరు వినాలనుకుంటున్న సాంగ్స్ని 0402324082 నెంబర్కి. వరంగల్ జిల్లా వర్ధనపేట్ మండల్ లాబర్తి గ్రామం నుంచి పసునూరి సంజీవ, రాజేశ్వరి, ప్రదీప్, కల్పన, సహస్ర, సంతోష్, ప్రసన్న, కౌశిక్, వేదాంత్, అంబదాస్, కళావతి, గణేష్, సుధాకర్, రాజు, రవి, పూజ, హారతి, సుహాసిని, నరసింహరాములు అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ శంకర్ మహాదేవన్ అండ్ చిత్ర గారు పాడిన పాట కోటి గారి మ్యూజిక్ కంపోజిషన్లో. స్టే ట్యూన్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

వర్షం సినిమా నుంచి అద్నాన్ సమీ సునీతారావు పాడిన పాట డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన పాట విన్నారు. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, 10:33 minutes 42 seconds ఎగ్జాక్ట్ గా. స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్ షోలో ఉన్నాం మనము. మీరు ఈ షోలో ఎవర్ గ్రీన్ హిట్ షోలో ఎవర్ గ్రీన్ హిట్స్ వినాలి అనుకుంటే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. అండ్ మనం ప్లే చేసుకుంటున్నాం ఈ రోజు 1995 నుంచి 2005 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం ప్లే చేసుకుంటున్నాం. ఎవర్ గ్రీన్ హిట్స్ కి నమస్తే. నమస్తే అండి, షోకి నమస్తే, మీకు నమస్తే. నిజామాబాద్ మోర్తాన్ మండలం తిమ్మాపూర్ నుంచి దాసరి రాజేశ్వర్ లలిత రాధిక రమణి రక్షిత వేదవతి వినూత్న మెసేజ్ చేశారు. జనగాం డిస్టిక్ మండలగూడెం విలేజ్ నుంచి శ్రీకన్య లక్ష్మీ ప్రసన్న దివ్యశ్రీ మా పేర్లు చదవండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. బి రమణ భాస్కర్ నల్లగండ్ల సైబరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. ఏకలవ్య నగర్ రంగారెడ్డి డిస్టిక్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ సియోన నాగట్టి పండు అశోక్ బాబు శుభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య మెసేజ్ చేశారు. ఈ మెసేజ్ లో ఇంకా విష్ణు యాదవ్ ఎయిర్పోర్ట్ బేగంపేట హైదరాబాద్ నుంచి కూడా మనకి మెసేజ్ చేశారు. వరంగల్ హన్మకొండ కాజీపేట్ మండల్ తరాలపల్లి విలేజ్ నుంచి జరిపోతుల బుచ్చయ్య అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ బాలుగారు అండ్ చిత్ర గారు పాడిన పాట మణిశర్మ గారి ఈ మ్యూజిక్ కంపోజిషన్ వచ్చింది. స్టే ట్యూన్డ్.

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.
1: సలలే

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్.

అండ్ ఖడ్గం నుంచి ఇదే పాట కావాలంట. జస్ట్ ఇంతకుముందే మనం ప్లే చేసుకున్నాం. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హంసిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ మనకు మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం జయచంద్రన్ చిత్ర గారు పాడిన కోటి గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఈ రోజు మనం 1995 నుంచి 2005 ఈ టైం బోర్డ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, దొడ్ల దుర్గయ్య, సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి లావణ్య, లక్ష్మణ్, మీనా, రాజేశ్వర్, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, లావణ్య, మళ్ళీ ఆర్ గణేష్, సుజాత, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక, విమ్రేష్, రాజాజీ నగర్ నుంచి, భూజాన్ పోచంపల్లి గాంధీనగర్ నుంచి ఎలగందుల పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, ఎల్లంకి గ్రామం నుంచి జోగు ప్రవీణ, సంధ్య, అక్షయ, గుణ, మీ అందరి కోసం ఉదిత్ నారాయణ చిత్రపాడిన ఈ సుపై ట్రాక్ సీతయ్య నుంచి. సో ఆల్మోస్ట్ మన షోకి పురిస్టాప్ పెట్టే టైంకి వచ్చేసాం అనమాట. సో ఎవరెవరైతే మెసేజ్ చేశారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. అఫ్ కోర్స్ చాలా మెసేజ్లు ఉన్నాయి కదా, సో మనకు టైం బౌండ్ కూడా ఉంటుంది కాబట్టి మన టైం బౌండ్ ప్రకారం వీలైన అన్ని మెసేజ్లు అన్నీ నేను చదవడానికి ప్రయత్నించాను. హోప్ ఈ సాంగ్స్ అన్నీ కూడా మీ అందరి కోసమే. ఉదిత్ నారాయణ చిత్ర గారు, ఎంఎం కిరాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ సుపై ట్రాక్తో ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ షోకి పోలీస్ స్టాప్ పెట్టేస్తా. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టే ట్యూన్.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి టిమ్స్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. దీంతో ఆసుపత్రి నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ విమర్శించింది. కేసీఆర్ హయాంలో 2,679 కోట్లతో శంకుస్థాపన చేసిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను పూర్తిస్థాయి వసతులు, తాగునీరు కల్పించకుండానే హడావిడిగా ప్రారంభిస్తున్నారని, ఉచిత వైద్యానికి బదులు ఫీజులు వసూలు చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ముసాయిదా జాబితాలో ఓటర్ల వివరాలు, తొలగింపులు, మార్పులు, అభ్యంతరాలు, క్లెయిమ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్తీ ఆహారం, నకిలీ మందులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తెచ్చిన టీఎస్ సేఫ్ చీఫ్గా ఐపీఎస్ అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాల వల్ల విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. యూజీసీ

నెట్ పరీక్షలలో 3 పేపర్లు రద్దు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పరీక్ష రాసిన అభ్యర్థులు రద్దు వల్ల సెప్టెంబర్లో మళ్లీ రాయాల్సి రావటం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా అశోక్ధామ్ శివాలయంలో శ్రావణమాసం 3 సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 7 మరణించగా పలువురు గాయపడ్డారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలని ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ అయింది. 3 రోజు ఆట మొదలైన కొంతసేపటికే భారత్ మరో 2 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 36 పరుగులతో క్రీజులో ఉంది. 2026 బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నేటి నుంచి భారత్లో ప్రారంభం కానుంది. 2009 తర్వాత దేశంలో ఈ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇందులో పీవీ సింధు, లక్ష్యసేన్, సాత్విక్ చిరాగ్ జోడి భారత్ తరపున పతకాలు లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@eirnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ స్టూడియోలో సమయం 11:03 దాటి 58 సెకండ్లు కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం ప్రసారమవుతుంది.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

గుర్తుకొస్తున్నారు నిన్న మొన్నటి అగ్ర హీరోలు. ప్రియమైన శ్రోతలకు నమస్కారం, నేను మీ అశోక్. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సినిమా అదొక కొత్త ఊహా ప్రపంచం. క్రియేటివిటీని, ప్రతిభను నాటకీయతతో ఆవిష్కరించే తెర, అది మాయా కళల సామ్రాజ్యం. అదృష్టాన్ని తమ నటన ద్వారా పరీక్షించుకోవడానికి పరితపిస్తుంటారు. సినీ పరిశ్రమ బ్యాక్ బోన్తో కొందరు తమ టాలెంట్తో తలుక్కున మెరిస్తే, మరికొందరు అవకాశాలతో, ప్రోత్సాహంతో, ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుతో నిలదొక్కుని తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో రాణిస్తుంటారు. హీరో అయినా, హీరోయిన్ అయినా, ఏ నటులైనా, ఏ నటీమణులైనా. అలా 90వ దశకంలో 1-2 సినిమా సక్సెస్తోనే టాప్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ప్రముఖ నటుని సినీ జీవిత విశేషాలు విందాం. మంచి మంచి పాటలతో ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు మరి ఒక నటను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకు వచ్చి మరీ పట్టం కడుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. అది ప్రేక్షకుల గొప్పతనం.

ఎందుకంటే కళ, ప్రతిభ, సృజనకు ఏది అడ్డు కాదు. పరభాషా నటులను హక్కును చేర్చుకుంటుంది విజయం వస్తే. అలా కన్నడ, తమిళ, మలయాళ నటులు ఎవరైనా సరే ఆ విధంగా ఇండస్ట్రీ అనేది ఒక పూల గుచ్చంలాగా, పూల మాలలాగా ఉంటుందన్నమాట. అలా కన్నడ నాట జన్మించి తెలుగు నాట రాణించిన నటులు ఎందరో. అలాంటి వారిలో నిన్న మొన్నటి టాప్ హీరో వినోద్ కుమార్. ఆయన సినీ జీవిత విశేషాలు విందాం.

బాలీవుడ్ ఇండస్ట్రీకి రావటంతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు వినోద్ కుమార్ గారు. ఆయన సినీ జీవిత విశేషాలు కూడా చాలా ఆసక్తికరంగా, ఆయన హిట్ జైత్రయాత్ర కూడా చాలా గమ్మత్తుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే తక్కువ సమయంలోనే ఎక్కువ హిట్స్ ఇచ్చి అగ్ర హీరోల సరసన చేరినటువంటి గొప్ప అద్భుత నటులు.

సినిమాకు తగ్గ అందం, ఒడ్డు, పొడవు, ప్రతిభ, నటన ఇవన్నీ ఉన్నా కూడా అవకాశాలు కలిసి వచ్చినా కూడా తెరపై చిత్రంతో, చిత్రాలతో, నటనలతో ప్రేక్షకులు మెప్పించలేరు కొందరు. కానీ హీరో నటులు వినోద్ కుమార్ జీవితంలో మాత్రం మొదటి సినిమాలతోనే స్టార్డమ్ సంపాదించుకున్నారు. అమ్మాయిల మనసు దోచుకున్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.

భేదులు టవరు అనే కన్నడ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వినోద్ కుమార్ మాయదారి మొగుడు, ఆ తర్వాత 1989 వచ్చిన లేడీ వెండితెర హీరో ప్రముఖ హీరోయిన్ విజయశాంతి సెన్సేషనల్ మూవీ ఆయన కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిందనమాట. ఆ మూవీ మీ అందరికీ తెలిసిందే, భరతనారి. భరతనారి మూవీలో ఈయన మరి కీలక పాత్ర పోషించి టాలీవుడ్లో మంచి గుర్తింపు

తెచ్చుకున్నారు. అమంతం స్టార్ హీరో లెవెల్కి ఎదిగిపోయారనమాట. మరి అంతలా స్టార్గా టాప్ హీరో లెవెల్కి నిలబెట్టినటువంటి సినిమాలు ఏంటి, ఆయన సక్సెస్ జర్నీ ఎలా సాగింది, ఏ ఏ సినిమాల ద్వారా ఇండస్ట్రీలో టాప్ లిస్ట్లో ఉన్నారు అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం చెప్తాను. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆదివాసీ నిజ జీవిత కథ ఆధారంగా ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై 1989లో నిర్మించి విడుదలైన బ్లాక్ బస్టర్ ఆల్ టైమ్ హిట్ మూవీ మౌన పోరాటం. ఈ మూవీలో హీరో వినోద్ కుమార్ నెగటివ్ షేడ్ లో ఉన్నటువంటి పాత్రలో అద్భుతంగా నటించారు. రాజశేఖర్ గా ఆ పాత్రలో వదిలిపోయారు. కొంచెం ప్రేక్షకులు కొంచెం వేరే రకంగా భావించినప్పటికీ నటన పరంగా విశేషమైనటువంటి గుర్తింపు సంపాదించుకున్నారు వినోద్ కుమార్. ఈ మూవీలో హీరోయిన్ యమున మెయిన్ రోల్లో నటించారనమాట. అయితే మరి వీరిద్దరి కాంబోలో వచ్చినటువంటి ఈ మూవీతో ఇద్దరి జోడి బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అయిందనమాట.

Minha

నటించడంతో వినోద్ కుమార్ కు తెలుగులో హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి. అలా అడవిలో అభిమన్యుడు, నేటి దౌర్జన్యం, నవయుగం, జడ్జ్మెంట్ అలా కొన్ని సినిమాల తర్వాత 1990లో కర్తవ్యం మూవీ ఆల్ టైమ్ హిట్ గా నిలిచి అటు విజయశాంతికి ఇటు వినోద్ కుమార్ కు గొప్ప పేరుతో పాటు టాప్ హీరోగా చేసిందన్నమాట 90వ దశకం ఆరంభంలో.

హీరోగా వినోద్ కుమార్, 90లో యువ హీరోగా ప్రేమికుల హృదయాలను దోచిన కథానాయకులుగా, కుటుంబ కథా చిత్రాల నటులుగా విపరీతంగా క్రేజీ సంపాదించుకున్నారు. 1991లో దర్శకులు దాసరి నారాయణరావు హీరోగా, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో మెయిన్ రోల్లో సహాయ నటులుగా యమున ఐశ్వర్యలతో తీసిన సంచలన చిత్రం మామగారు. ఈ మూవీ ప్రభావం అదరగొట్టారన్నమాట. ఆ సినిమాలో ప్రతి పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, అలా తెరకెక్కించారు దర్శకులు. అయితే ఈ మూవీలో వినోద్ కుమార్ చేసినటువంటి నటన అసలు అంత ఇంత అని కాదు, చాలా అద్భుతంగా మెస్మరైజ్ చేశారన్నమాట అందరినీ కూడా. అల్లుడు

మామగారు ఇచ్చిన అల్లుడిగా, తర్వాత చాలా గమ్మత్తుగా ఉంటుందన్నమాట ఆ మూవీ. అందరినీ కూడా కంటతడి పెట్టించింది. ఆ దాసరి నారాయణరావు ఆ పాత్రలో పాత్రకి జీవం పోశారన్నమాట. ప్రతి కుటుంబాన్ని కదిలించారు, ప్రతి మనసును కదిలించారనమాట. ఆ సినిమాతో ఆయన కెరీర్ మాంతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఉత్తమ సహాయ నటులుగా ఆయనకు నంది అవార్డు వచ్చింది.

తెలుగు అగ్ర హీరోలతో విజయాలతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుతో దూసుకెళ్లారు వినోద్ కుమార్ గారు. తన సమకాలీన హీరోలకు పోటీగా కాకుండా ప్రతిభతో మంచి వాతావరణంలో సినిమాల్లో నటించి ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా కట్టుకున్నారు. అయితే వినోద్ కుమార్ ఖాతాలో మరో సెన్సేషనల్ మూవీ సీతారత్నం గారి అపాయి, రోజా ఇందులో హీరోయిన్.

సినీ కెరీర్లో 13 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్గా తానే చెప్పుకున్నారు. కారణం, ఆయన సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు కాబట్టి. శ్రీకాంత్, జగపతి బాబు, సుమన్, రాజేంద్ర ప్రసాద్, సురేష్ లాంటి హీరోలు తన జనరేషన్ వారే అయినప్పటికీ తాను ఎన్నడూ కూడా వారితో పోటీగా నిలవలేదని, పోటీలో ఫీల్ అవ్వలేదని చెప్పేసి ఆయన్ని చెప్పుకున్నారనమాట ఓ ఇంటర్వ్యూలో. అందరి సక్సెస్ను కూడా చూశారు, అందరి సక్సెస్ను ఇష్టపడ్డారు, వారి సక్సెస్ను కూడా తన సక్సెస్గా భావించారు. అంత మంచి మనస్తత్వం ఉన్నటువంటి హీరో అనమాట. 1963 ఏప్రిల్ 1 జన్మించిన వినోద్ కుమార్ తెలుగులో 110 సినిమాలకు పైగా నటించారు. అలాగే తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో కలిపి దాదాపు 150 సినిమాలకు పైగానే నటించారనమాట. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. మధ్యలో కాస్త గుడ్ బై చెప్పినట్టే అనిపించినప్పటికీ కొంతమంది సినీ ప్రేమికులు, సినీ నిర్మాతలు, సినీ ప్రొడ్యూసర్స్ వల్ల మళ్ళీ సినిమాల్లో నటిస్తూ ఉన్నారనమాట. అది ఆయనకు సినిమా, తెలుగు సినిమా పట్ల ఉన్నటువంటి గౌరవం, తర్వాత తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించినటువంటి ఆ మమకారం, చూపించినటువంటి ఆ ప్రేమకు ఆయన మళ్ళీ సినిమాలో ఎంట్రీ ఇచ్చారనమాట. ఇప్పుడు 2nd ఇన్నింగ్స్ నడుస్తూ ఉంది. మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుంటూ ఇది ఇవాళ గుర్తుకొస్తున్న కార్యక్రమంలో యాక్టర్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన వినోద్ కుమార్ గారి సినీ చైత్రయాత్ర గురించి.

ఆవార సినిమా కోసం కార్తీక్ సారథి పాడిన భువనచంద్ర గీతాన్ని విన్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాము. సమాజంలో మార్పు తెచ్చి ప్రజలను, మన చుట్టూ ఉన్నవారిని చైతన్యవంతులను చేసే ప్రధాన అంశం సామాజిక స్పృహ. ఈ సామాజిక స్పృహ లేకపోతే అభివృద్ధి అనే కాదు, మొత్తం వ్యవస్థ అడవి కాచిన వెన్నెల్లా ఉంటుంది. అందుకే మనిషి మనిషిగా మరింత విశాల హృదయంతో చాలా అంశాలలో ఈ సామాజిక స్పృహ కలిగి ఉండాలి. ఈరోజు మరి మనం ఆ అంశం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఎన్నెన్నో అంశాలు నేర్చుకుంటూ ఉంటాము, గొప్పవాళ్ళం అవుతూ ఉంటాము, కానీ కొన్ని విషయాల పట్ల మనం అజాగ్రత్తగా ఉంటాము, కొంతమందిని మనం అవేర్నెస్ చేయలేకపోతూ ఉన్నాము. కారణం ఏంటి అంటే ఈ సామాజిక స్పృహ అనేది లేకపోవడం వల్లే అప్పుడప్పుడు. అందుకనే మన బాధ్యత ఏంటో, మనం ఏం చెయ్యాలో, మనం ఏం చేయకూడదో, ఎంతమందిని మనం మార్చాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇది ఎంతమందికి ప్రయోజనం చేకూరుతుంది, వీటి వల్ల ఎలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు, ఎలాంటి ప్రమాదాలను పడకూడదు అనే విషయాలు మనం అప్పుడప్పుడు ఈ సామాజిక స్పృహను మనం తట్టి లేపినట్లయితే ఇంకొంచెం బాధ్యతాయుతంగా ఉంటారు. తన చుట్టూ ఉన్నటువంటి సొసైటీని ఇంకా అందంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే అంశం గురించి మరింత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

కార్యక్రమంలో మీరు విన్న పాట వసంతం సినిమా కోసం ఉదిత్ నారాయణ్ సుజాత కలిసి పడిన డ్యూయెట్. అది గీత రచన వేటూరు సుందరమూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. మనం చేతన స్ఫూర్తి కార్యక్రమం వింటాం. ఇందులో సామాజిక స్పృహ, దాని యొక్క పని ఏంటి, అది ఏం చేస్తుంది అనే అంశం గురించి అవగాహన కోసం. నిజంగా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు సొసైటీలో చాలా మంది ఉంటారు. వారి వల్లనే సొసైటీ ఇలా ఇంత అందంగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు పాలకులు, అధికారులు ఎలాగో ఈ సామాజిక స్పృహం కలిగి ఉంటారు, కానీ ఒక పౌరుడిగా మనకు ఉండాల్సినటువంటి బాధ్యతలలో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగం అన్నమాట, ముఖ్యమైనటువంటి విధి అన్నమాట. కారణం ఏంటి అంటే, చిన్న ఉదాహరణ చెప్తాను. ఇలాంటి బోలని ఉంటాయి, మీకు అందరికీ తెలిసినవి. మనం అలా దారిలో వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న ప్రమాదం జరిగింది, ఒక మానవతావాదంతో, మానవత్వంతో మనం కనీసం వారికి ఒక చిన్న ఆపదలో ఉన్నారు అని ఆలోచించి మనకు తోచిన సహాయం చేస్తే అది నిజంగా ఒక పౌరుడిగా మనకంటూ ఒక సంతృప్తిని ఇస్తుంది అన్నమాట. దానివల్ల ఫలితం ఏముంటుంది, దాని ద్వారా ఏం జరుగుతుంది అనేది పక్కనెట్టాలి. సో మనకు చూపించాల్సినటువంటి మానవత్వం అనేది ఖచ్చితంగా చూపించాలి. ఇలాంటివి చిన్న చిన్న అంశాలను, మన చుట్టూ ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా పేరుకుపోతుంది. ముందుగా ఇది వర్షాకాలం. సో ఈ వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు పడతాం అందరికీ తెలిసింది, కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. సో ఇలాంటి సందర్భంలో మన కిం కర్తవ్యంగా ఏం చేయాలి అనేది మన కళ్ళ ముందు కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. నాకెందుకులే అని చెప్పేసి కొంతమంది ఉంటారు, కానీ మనం వాళ్ళ గురించి, వాళ్ళని కూడా చైతన్యపరిచే పని అన్నమాట ఈ కార్యక్రమం. సో ఈ టాపిక్ కాబట్టి మనం ఎంతవరకు ఇలాంటి అంశాల పట్ల ఏలాగా బాధ్యతగా ఉన్నాము అనేది మనం చూసుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. సామాజిక స్పృహ కేవలం బాధ్యత అనుకుంటే పొరపాటే. నేను నడిపించే ప్రాణవాయు రక్షణ అంటే మనల్ని మనం రక్షించుకునే కర్తవ్యం అన్నమాట.

సామాజిక వికాసం, అభివృద్ధి, మేధాశక్తి, శాస్త్రీయ వనరులు, ఎదుగుదల లాంటి ఎన్నో రంగాలకు గొడ్డలి పెట్టు లాంటిది మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలను సమూలంగా నిర్మించాలి. ఆ నమ్మకాలను పాటించే వాళ్ళను కూడా మనం అవగాహన పరచాలి, వాళ్ళని వారికి చైతన్యపరచాలి. వారిని అశాస్త్రీయ అవాస్తవ వాదనలు ప్రజలను చైతన్యపరిచి మరి వాస్తవంలో జీవించేలా చేయాలి ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. ఇది నిజం చెప్పాలంటే ప్రతి వ్యవస్థలో సామాజిక స్పృహ అంటూ లేకపోతే అది అక్కడే స్తబ్దుగా ఉంటుందన్నమాట. చైతన్యహీనంగా మూర్ఖత్వపు గోడల్లో ముసిగేసినట్లు ఉంటుంది. కులమత వివక్షత రూపమాపాలి, బాలకార్మిక వ్యవస్థలను నిషేధించాలి. ఇంకా ఇవన్నీ ప్రధాన అంశాలన్నమాట. వర్షపు నీటిని కాపాడుకోవాలి, చెట్లను పరిరక్షించుకోవాలి, అడవులను కాపాడుకోవాలి, జంతు రక్షణ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, కాలుష్య కారకాలను నిర్మూలించాలి, నీటి వృధాను అరికట్టాలి, ఇంకా చాలా అన్నమాట. ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కనపడుతూ ఉంటుంది మనకి. ఏదైతే మనకు ఇది తప్పు, ఇది దీనివల్ల మేలు జరగదు అని అనుకున్నప్పుడు దాన్ని మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి, చైతన్యపరచాలి పబ్లిక్ని. దాని నుంచి మనం ఒక మేలు జరిగేలా చేయాలన్నమాట. ఇలా మనకు కొన్ని అంశాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సామాజిక స్పృహను కలిగి ఉండడంతో పాటు ప్రజలను చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత పౌరులుగా మనందరికీ ఉంటుంది. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్. మీరు వింటున్న పాట మిరాయి సినిమా నుంచి. అంతకుముందు కోర్టు సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి, సమీర భరద్వాజ్ పాడిన పాట విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోల సమయం సరిగ్గా 12:30 తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం గతిశక్తిలో భాగంగా సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఆమోదం కోసం పంపాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ధ అశోక్ ధామ్ ఆలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాలి అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం త్వరలోనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ రోజు న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును ప్రారంభిస్తూ మంత్రి మాట్లాడుతూ బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను సంబంధిత అంశాలు సిఫార్సులను పరిశీలించి ఈ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఈ సదస్సులో ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ ఆర్థిక సంస్థల అధిపతులు పాల్గొని బ్యాంకింగ్ ఆర్థిక రంగాల్లోని కీలక ప్రాధాన్యతలు అభివృద్ది అంశాలపై చర్చిస్తున్నారు.
2: On the basis of a well-researched set of documents which have been shared with you in advance, will hopefully provide that substantive meat for the committee to also look at. So the committee would probably have that material before them, even as they deliberate. And even as they deliberate, to give us their thoughts and also the recommendations which will help us to clearly understand where the committee wants India to go towards, because

0: paper, and in that the role of banks.
1: PM Gati Shaktula Bhaganga Ippatavaraku Sumaru 18 lakhala 66 vela kotla rupayala anchana vyayamto erpatu chese 396 maulika sadupayala projectulanu aamodam kosam sifarasu chesayani vanijya parishramala shaka sahaya mantri Jitin Prasad telipaaru. Vitilo 256 projectulu manjuru kaaga prastutam 198 projectulu kshetra sthayilo amululo unnayani itivala mugisina parliament varshakala samaveshamlo chepparu. PM Gati Shakti National Master Plan anedi vivida kendra mantritva shakalu vibhagalu rashtralu kendra palita pranthalanu ek తాటుపైకి తీసుకురావడానికి సమగ్ర ప్రణాళికగా అలాగే మౌలిక వసతుల ప్రాజెక్టుల సమన్వయ అమలును నిర్ధారించడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిని పర్యవేక్షించడానికి జియోస్పేషియల్ డేటా శాటిలైట్ ఇమేజరీ ఏపీఐ ఇంటిగ్రేషన్ ని ఉపయోగించి డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో వివిధ మంత్రిత్వ శాఖలను రాష్ట్రాలను సులభతరం చేయడం గతిశక్తి లక్ష్యమని ఆ శాఖ తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు పాట్నాలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఈఎల్సీ 2.0 ప్రారంభిస్తారు. పౌరులకు ఎన్నికల అవగాహన, డిజిటల్ భాగస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యాన్ని పెంపొందించే దిశగా ఈఎల్సీ 2.0 అందుబాటులోకి తీసుకువస్తున్నారు. యువతకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఎన్నికల సంఘం 2018లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్లను ప్రారంభించింది. ఈఎల్సీ 2.0 కింద రానున్న 6 నెలల్లో దేశవ్యాప్తంగా 15 లక్షల పాఠశాలలు, 70,000 కళాశాలలు, 1420 విశ్వవిద్యాలయాల్లో ఈఎల్సీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లడఖ్ జమ్మూకాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో సెన్సెస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్గా నమోదు చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూ కాశ్మీర్ లడఖ్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సనత్నగర్లో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాలు నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ICU పడకలతో సహా మొత్తం 1,082 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబులకు సరఫరా చేసే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ధ అశోక్ ధామ్ ఆలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించగా 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు శ్రావణ మాసం 3వ సోమవారం కావడంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ మార్గంలోకి ప్రవేశించారు. అక్కడ కూలిన ఒక విద్యుత్ స్తంభం నుంచి కరెంటు ప్రవహిస్తుందనే పోకార వ్యాపించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపడి ఒకరుపై ఒకరు పడి ఈ విషాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే లఖీసరాయ్ సదర్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి స్థానిక పరిపాలన యంత్రాంగం సేవలు అందిస్తుందని మోదీ తెలిపారు. ఈరోజు అమరవీరుడు మదన్లాల్ దింగ్రా వర్ధంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. మదన్లాల్ దింగ్రా జీవితం అసమాన ధైర్యం, అకుంఠిత దేశభక్తి, నిస్వార్థ సేవకు ప్రతిరూపమని సామాజిక మాధ్యమ పోస్టులో బిర్లా పేర్కొన్నారు. సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ దేశ స్వాతంత్ర్యం కోసం మదన్లాల్ దింగ్రా విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. లండన్లో నివసిస్తున్న కాలంలో కూడా భారత దాస్యానికి వ్యతిరేకంగా గళమెత్తారని స్పీకర్ గుర్తు చేశారు. వారు చేసిన త్యాగం ఆనాటి యువతలో స్వాతంత్ర్య కాంక్షను, ఆత్మగౌరవాన్ని, దేశభక్తిని మరింత రగిల్చిందని, అది ఇప్పటికీ నేటి యువతకు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయని ఓం

0: La peer kunaru. Irozu Naga Panchami Sandarbhanga Rakshana Mantri Rajnath Singh Prajalaku Shubhakankshalu Teliparu. Bharatiya Samskruti Sampradayamlo Prakruti Patla Bhakti Samasta Jivula Patla Daya Alage Sahajivana Bhavanalu Ellapudu Antarbhaganga Unnayani Rajnath Singh Perkunaru. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ బెంగాల్లోని బంకురా, జరిగ్రామ్, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గాలే అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. మ్యాచ్ మూడో రోజు ఆటలో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో రాణించగా కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు భోజన విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. శ్రీలంక ఇంకా 363 పరుగుల వెనుకంజలో ఉంది. యూజీ సెనెట్ జూన్ 2026 పరీక్షలు దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఈ సాయంత్రం జరిగే పూల్ డి రెండో మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. నెదర్లాండ్స్లోని అమ్స్టెల్ వీన్లోని వాగ్నర్ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలముల ప్రకారం సాయంత్రం 6:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం గతిశక్తిలో భాగంగా సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆమోదం కోసం పంపాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 12:40 దాటి 27 సెకండ్లు. ఇప్పుడు విన్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

ఫంకీ సినిమా కోసం సంజిత్ ఎడ్డి రోహిణి పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. ఇప్పుడు విందాము బీమ్స్ సిసిరులు సంగీతంలో కెఏ అనుదీప్ రాసిన పాట

లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో మీరు విన్న పాట ఆంధ్రే కింగ్ తాలూకా సినిమా కోసం అనిరుద్ధ్ రవిచంద్రన్ పాడింది. ఇప్పుడు విందాం లిటిల్ హార్ట్స్ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి బృందం పాడిన పాట.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సనత్ నగర్ లో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 22A భూముల సమస్యను జాప్యం లేకుండా పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్ గడ్డకు గొప్ప చరిత్ర, పోరాట స్ఫూర్తి, ప్రజా చైతన్యం ఉన్నాయని, వరంగల్ అభివృద్ధికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో నిన్న సాయంత్రం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. అంతకుముందు ముఖ్యమంత్రి దాదాపు 484 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. పరకాల్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్రంపై భారీగా అప్పుల భారాన్ని మిగిల్చినప్పటికీ ప్రజాప్రభుత్వం సంక్షేమం అభివృద్దిని ఏకకాలంలో ముందుకు తీసుకువెళుతోందని అన్నారు. రాష్ట ఆర్థిక పరిస్థితులను క్రమబద్దీకరిస్తూనే రైతులు, మహిళలు, నిరుపేదలు, యువత, అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.
1: 32 నెలల్లో వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చే విద్యుత్ కు 30,000 కోట్ల రూపాయలు. ఈ రోజు రైతుల ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారం మోసింది. మొత్తంగా రైతుల కోసం 1,70,000 కోట్లు ఈ 30 నెలల ప్రభుత్వంలో రైతుల కోసం ఖర్చు పెట్టినం.
0: హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ప్రారంభిస్తారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1,082 పడకలు, వాటిలో 300 ICU బెడ్లు ఉన్నాయి. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు పరీక్షల నమూనాను నిండు తరలించే AI ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హయాంలో నిర్మాణాన్ని ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ ప్రచారం కోసమే వాడుకుంటోందని హరీష్ రావు విమర్శించారు. 1,000 కోట్లతో కట్టిన ఆసుపత్రిని కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం శోచనీయమన్నారు. రాజకీయ కక్షతో పనులు ఆలస్యం చేయకుండా టిమ్స్ వరంగల్ మల్టీ

స్పెషాలిటీ నిమ్స్ కొత్త బ్లాక్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పేద నుంచి ఫీజులు వసూలు చేయకుండా ఆసుపత్రిలో పూర్తి ఉచిత వైద్యం అందించాలని స్పష్టం చేశారు. జాతీయ గేయం ఉందే మాత్రంలో కాంగ్రెస్ అగ్రనేతలు అసహనం నిర్లక్ష్యంతో అవమానించడం దేశద్రోహ చర్యని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎం రామచంద్రరావు విమర్శించారు. స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరిపోసిన పవిత్ర గేయాన్ని అగౌరవపరిచినందుకు కాంగ్రెస్ నాయకత్వం యావత్ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అడవుల్లో నక్సల్స్ అనంతం చేస్తుంటే అర్బన్ నక్సల్స్ నగరాల్లోని విశ్వవిద్యాలయాలను అండాగా చేసుకుని యువతలో దేశ వ్యతిరేక భావజాలాన్ని ముడిపోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సమగ్రత ఐక్యతను దెబ్బతీసేందుకు జరుగుతున్నటువంటి కుట్రలను విద్యార్థి లోకం అప్రమత్తమై తిప్పికొట్టాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మీ షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదలకు అండగా ఉన్న ఈ పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని సూచించారు. ప్రభుత్వం మోసపూరిత వైఖరికి నిరసనగా ఈవేళ రాష్ట వ్యాప్తంగా నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఆందోళన చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2014లో కేసీఆర్ ప్రారంభించిన ఈ పథకాలు పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతిగా నిలిచాయని, కోవిడ్ సంక్షోభంలోనూ లక్షలాది కుటుంబాలకు సహాయం అందించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ కుట్రలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ లోపభూయిష్ట జీవుల వల్లే హైకోర్టు స్టే ఇచ్చిందని, ఆ స్టే ఎత్తివేతకు డివిజన్ బెంచ్ ఆశ్రయించనున్నామని చెప్పారు. ప్రజాధనాన్ని పారదర్శకంగా గ్రీన్ ఛానల్ ద్వారా పేదలకు అందిస్తామని వివరించారు. అలాగే రేపు ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రవీంద్ర ఆవిష్కరిస్తారని కూడా వెల్లడించారు. ఈ రోజు జరగవలసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందువల్ల వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంతో కేఆర్ఎంబీ నేటి సమావేశాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు బోర్డు సమాచారం ఇచ్చింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాజమండ్రి జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నట్టు కలెక్టర్ గారి నాగర్వాల్ చెప్పారు. ప్రతి ఓటరు తమ పేరు, చిరునామా తదితర వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ఏమైనా తప్పులు అభ్యంతరాలుంటే ఎన్నికల అధికారులను సంప్రదించి సవరించుకోవచ్చని చెప్పారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తూ పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నిషేధిత 22A భూముల జాబితాలో ప్రైవేట్ ఆస్తులు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు చేశారు. 22A నెపంతో ప్రజల కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా జాప్యం లేకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. నిషేధిత జాబితాలోకి ఆ భూమి ఎందుకు వచ్చిందో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో నిజమైన హక్కుదారులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములను కాపాడాలని ఆదేశించారు. త్వరలోనే ప్రజల ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సోమవారం నిర్వహిస్తున్న మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తులతో ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకుంటున్నారు. సిరిపూర్ ఎంపీడీవీ కార్యాలయంలో ఎంపీడీఓ ప్రసాద్ కు అనాథ పిల్లలు తమకు ఆశ్రయం కల్పించాలంటూ వినతి పత్రం సమర్పించారు. ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో మాత్రమే ప్రజావాణి ప్రతి సోమవారం కొనసాగుతుండగా రాష్ట ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. దీంతో మండల స్థాయి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉంటుందని ఎంపీడీఓ చెప్పారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నామని, త్వరలోనే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 14 ఛార్జీలు పెరగకపోవడం, పెరిగిన నిర్వహణ ఖర్చును దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులపై భారం పడకుండా ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అలాగే పెట్రోల్ డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఒక్కో ఆటోకు 150,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో ఈవేళ 2,64,87,214 ఓటర్లతో ముసాయిదా ఓటర్ జాబితా విడుదలవుతుంది. మధ్యాహ్నం 2:30 రాజకీయ పార్టీలతో సీఈఓ సమావేశమై ముసాయిదా తదుపరి ప్రక్రియపై వివరణిస్తారు. సాయంత్రం 4:30 మీడియా సమావేశం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 73 లక్షల ఓట్లు తగ్గగా ఎలిమినేషన్ ఫాలో ఇచ్చిన వాళ్ళు సుమారు 92 లక్షల మందికి నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు పొందిన ఓటర్లు ఈసీ నిర్ణయించిన 12 రకాల పత్రాల ద్వారా తమ అర్హతను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాగుల పంచమి పర్వదిన వేడుకలు భక్తశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఆలయాల భక్తులతో పోటెత్తాయి.

పట్టణాల్లో పిల్లలు పెద్ద సంఖ్యలో నాగుల పుట్టల వద్దకు చేరుకుని పాలు పసుపు కుంకుమ పువ్వులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పాకృతి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తూ తమ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, సర్పదోషాల నుంచి ఉపశమనం లభించాలని భక్తులు వేడుకున్నారు. మంచిర్యాల జిల్లాలో నాగుల పంచమి వేడుకలు భక్తి శ్రద్దలతో జరుగుతున్నాయి. మందమరి రామకృష్ణాపూర్ పట్టణాల్లో తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చారు. వెంకటేశ్వర స్వామాలయం, శివాలయం, రామాలయాల్లో నాగదేవతలకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలలోని గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేములవాడ భీమేశ్వర స్వామాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ప్రజలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నాగసుబ్రహ్మణ్య స్వామాలయంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, సోనేరావు దంపతులు, కాగజ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగుల పంచమి ప్రతి ఇంట్లో కాంతులు విరజిమ్ముతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున పుట్టల దగ్గరకు వెళ్లి పాలు పోసి నైవేద్యాలు పెట్టి తమ కోరికలు నివేదించారు. నాగుల పంచమి కావడంతో జిల్లాలోని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. రాష్ట్రంలో ఈవేళ రేపు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి విస్తరించడం వల్ల ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా గడిచిన 24 గంటల్లో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీప నగర్లో డాక్టర్ మరి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 22A భూముల సమస్యను జాప్యం లేకుండా పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఈవేళ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటే 36 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం. షో టైంలో మీ అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి షోటం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన శ్రోతలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం అన్నమాట. శ్రోతలందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అయితే సమాధానం తెలిస్తే మాత్రం వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసేటప్పుడు సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు ఇవి మాత్రమే టైప్ చేస్తే అందరి పేర్లు చదవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది శ్రోతలు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, షోలో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా, సంతోషంగా మా టాలెంట్ని మేము చూపించాలి అని చెప్పేసి అనుకుంటారు. చూపించడం కాదు, మనకున్న నాలెడ్జ్ని మనం ప్రదర్శించడం తప్పు కాదు. అది చాలా ఇతరులకు ప్రేరణ కలిగించేటువంటి అంశం అన్నమాట. అలా ప్రేరణగా నిలుస్తూ ఉన్నారు మా అభిమాన శ్రోతలు. ప్రశ్న వచ్చేస్తుంది, అత్యధిక చంద్రులున్న గ్రహం ఏది? అత్యధిక చంద్రులున్న గ్రహం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే ఏమని చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయే లోపు

షూటింగ్ కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట భారతీయుడు సినిమా కోసం హరిహరన్ హరిని పాడిన భువన చంద్ర గీతమది సంగీతం ఏఆర్ రెహమాన్. షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, అత్యధిక చంద్రులున్న గ్రహం ఏది అని ప్రశ్న వేశాం. ఇది సాధారణంగా అందరికీ తెలిసినటువంటి సమాధానం. శ్రోతలు మరింత ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేస్తూ సమాధానాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి తేలికైన ప్రశ్న వేయడం జరిగింది. దీనికి రెస్పాండ్ చాలా రెస్పాండ్ అయ్యారు, చాలామంది రెస్పాండ్ అయ్యారు. మంచి మీ స్పందన చూస్తుంటే మాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే మరి సమాధానం, సరైన సమాధానం పంపిన వల్ల శ్రోతల పేర్లు అందరూ చదివే ప్రయత్నం చేస్తాను. తోట సంతోష పొత్తంగల్ నిజామాబాద్ జిల్లా నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, ఎర్రన్న హుజూరాబాద్ నుంచి, చింపపేట నుంచి రాధ, డబ్బుసేట్ బెల్లంపల్లి నుండి వెంకన్న, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుండి, తర్వాత హుజూర్నగర్ కరీంనగర్ నుంచి బరిగ గట్టన్న, జక్రంపల్లి నుంచి అరుణ రాజేందర్, ఇంకా నందిపేట నుంచి వెంకటేష్, అరుణ పద్మనాభ మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచి, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ, చిలుక నారాయణ అనుసూయ యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి, ఇంకా వేముల నరసింహరావు నిజామాబాద్ జిల్లా నుంచి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లో నుండి, వీరు కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి, బండి కృష్ణ గౌడ్ మాధవి ఆంజనేయులు పోచంపల్లి నుండి, పాలెం పోలియ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, వీరు బీరెల్లి శ్రీనివాస్ విజయలక్ష్మి షాపూర్ నగర్ నుంచి, పోలిపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి, జనార్దన్ సుభాషిణి వీరు ఎక్కడి నుంచి అంటే సుచిత్ర నుండి వారు సమాధానం చేశారు. కనకారావుపేట నుండి, మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా, ఇంకా వారి కుటుంబ సభ్యులు తరుణ్, శివబాబు మోతీనగర్ హైదరాబాద్ నుంచి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకి జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, రాధా కుమారస్వామి మహాలక్ష్మి రియాన్స్ ఆర్బు నుండి, పుట్టపాక మిర్యాల తిరుమలమ్మ ఆండాలు మధుకర్ నందిపేట నుంచి, నిర్మల్ నుండి ఎడ్బిట్ నుండి మేరా సాయిలు, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండేయ చిన్ను వారి కుటుంబ సభ్యులు, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి, శేషు మాధవి కైకలూరు నుండి, అమనగుర్తి నుంచి భూమిద లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా నుంచి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగ్న రామప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, కీర్తి రాజకుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి, ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి, భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, కేవీ రావు శ్రీనివాసరావు కైర్తాబాద్ నుండి, గోపి దేవరకొండ వీరు ఎక్కడి నుంచి అంటే వారు మరి ఎక్కడి నుంచి సమాధానం, దూర్నాడు బాలరాజు వనసలపురం హైదరాబాద్ నుండి, ఇంకా ఆదిలాబాద్ నుంచి సంధ్య, న్యావనంది నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య, ఫరీద్ రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు ఇన్ టైంలో. వీరందరికీ కూడా అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి. సరైన సమాధానం, అత్యధిక చంద్రులున్న దేశ గ్రహం శని గ్రహం అన్నమాట, ఇది సరైన సమాధానం. మరో ప్రశ్న వచ్చేస్తుంది, పాట అయిపోయేలోపు మీరు సమాధానం పంపాలి. బ్రేవ్ న్యూ వరల్డ్, బ్రేవ్ న్యూ వరల్డ్ నవలను రాసిన రచయిత ఎవరు మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. నిజానికి ఏంటంటే తక్కువ సమయంలో ఆన్సర్ ఎవరైతే చేస్తారో వారు నిజంగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అన్నట్టుగా అనుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఎందుకంటే ఏఐ మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి, సరే మనం మీ ఉత్సాహాన్ని కాదనలేము, మీ సంతోషమే మా సంతోషం కాబట్టి ఇన్ టైంలో పంపే ప్రయత్నం చేయండి. మరో పాట వచ్చేస్తుంది, మంచి హిట్ సాంగ్, శుభాకాంక్షలు మూవీలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది.

అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు శ్రోతలు చాలా ఉత్సాహంగా, చాలా మంది శ్రోతలు, మనం ఫిగర్ చెప్పడం కరెక్ట్ కాదు కానీ లెక్కకు మించి శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు, వారందరికీ స్పెషల్ థ్యాంక్స్. మరి సరైన సమాధానం పంపిన వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. మీ సమాధానం పంపేటప్పుడు మీ పేరు, మీ ఊరి పేరు, తర్వాత సమాధానం ఇది మాత్రమే పంపితే మనం నెట్ కొంచెం చాలా స్పీడ్గా చదవడానికి, అందరి పేరు చదవడానికి అవకాశం ఉంటుంది. నిజామపేట్ గణేష్ వేదవతి, నిజామాబాద్ వికల బజార్ నుంచి మురహరి యశోద, భూమిదేవి లక్ష్మణ్ కరీంనగర్ జిల్లా నుంచి, పీర్చర్గూడ నుంచి శ్రీనివాస్, కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని మాయ, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుంచి, మధుకర్ నందిపేట నుండి, రంగారెడ్డి జిల్లా ఎట్లమగిరి నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల వారి కుటుంబ సభ్యులు, తోట సంతోష్, పోతంగ నిజామాబాద్ జిల్లా నుంచి, ముసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి నరేష్ రోజా, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, నిర్వష్ మొహమ్మద్ జైనుద్దీన్, ఉమ్మడి నుంచి హైదరాబాద్ బేగంపేట సంతోష్ సుప్రియ, కరీంనగర్ జిల్లా చంద్రపూర్ కొల నుంచి కిషోర్ కుమార్ లలిత రవి, భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీజ, భద్రాద్రి కొత్తగూడెం నుంచి సుమలత, దోనాల బాలరాజ వంశీపురం నుంచి గజల నుంచి సేర్ల వెంకటేశం సుగుణ, సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుంచి రేణుక గోపరాజు కడప, పద్మనాభం అరుణ మల్కాజ్గిరి హైదరాబాద్, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, తర్వాత హర్ష వేముల నరసింహరావు, బండారు త్రిమూర్తులు గుప్తా వీరు, మరి ఇంకా వీరు డబుసీట్ లైన్పల్లి బెల్లంపల్లి నుంచి వెంకన్న, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల శివాన్వి, కనకరావు పెడన, ఆర్మూర్ నుంచి సాయి హర్ష రిహాన్స్, ములకలపల్లి నుండి గిరిజ, చిరక నారాయణ అనసూయ యమున జానకపల్లి నిజామాబాద్ జిల్లా నుంచి, ఆడపు సంతోష్ కుమార్ కాలటక్షి బెల్లంపల్లి నుంచి, దస్తగిరి సంధ్యాప్రతుడు కడప జిల్లా నుంచి, కేవీరావు పిపి రావు హైదరాబాద్ నుండి, ఇంకా మరొక చాలా మంది శ్రోతలు వారి యొక్క నాగరికర్నూలు జిల్లా నుండి నేదురు కళ్యాణచారి కల్వకృతి నుంచి, మీ పేరు సమాధానం ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి దయచేసి. వీరు పానుగంటి రవి కావడ ఇంకా వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ ఇచ్చారు. నిర్మల్ జిల్లా ఎడ్బిట్ మేరే సాయిలు కృష్ణ కుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, ఇంకా శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య న్యాగనంది నుంచి, వీరు స్రవంతి సుశీల్ ఫ్రమ్ చింతల్ నుంచి, శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ సైదాబాద్ నుండి, వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. వీరందరికీ హార్టిక్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. సరైన సమాధానం ఆల్డర్స్ హాక్స్లీ, ఇది సరైన సమాధానం అన్నమాట. ఈ సమాధానం పంపిన వాళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. మరో ప్రశ్న వచ్చేస్తుంది, ఈ ప్రశ్న మరి చూద్దాం ఎవరు చెప్తారు. బాలకృష్ణ నటించినటువంటి ముద్దుల మొగుడు సినిమాలో నాజర్ పాత్ర పేరు ఏమిటి? బాలకృష్ణ నటించిన సినిమాలో ముద్దుల మొగుడు అనే సినిమాలో నాజర్ పాత్ర పేరేంటి? మీకు కనుక సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాటకు వచ్చేస్తుంది, పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి. మీరు వింటున్న పాట పౌర్ణమి సినిమా కోసం టిప్పు సుమంగలి పాడింది.

గతంలో మడినటువంటి ప్రశ్న. ప్రముఖ నటులు బాలకృష్ణ నటించిన ముద్రమొగుడు సినిమాలో నాజర్ పాత్ర పేరేంటి అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది ఆన్సర్ ఇచ్చారు, కాకపోతే కాస్త లేట్గా ఇచ్చారనమాట, ఇస్తూ ఉన్నారు ఇంకా కూడా. వారందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాము. సరైన సమాధానం పంపిన వాళ్ళని మాత్రం చదువుతున్నాను. ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, ఇంకా హుజూర్ నగర్ నుండి వీరు రాణి కట్టన్న, ఇంకా వారి కుటుంబ సభ్యులు పుట్టపాక మీరియాల తిరుమలయ్య, శివయ్య మధుకర్. సరైన సమాధానం పంపిన వాళ్ళని మాత్రం చదువుతున్నాము. హుజూర్ నగర్ మాధురి మయూరి, ఇంకా మూసాపేట నుంచి ఎం నరేష్ రోజ, వనసనపురం హైదరాబాద్ నుంచి బాలరాజు దోర్నాల. మీరు శ్రోతలు గమనించాలి, ఎలాంటి వర్డ్స్ టైప్ చేయొద్దు, సమాధానం మీ పేరు మీ ఊరి పేరు మాత్రమే పంపించండి. ఇంకా ఇది సమాధానం దీనిలో ఇది అని ఇంకా చెప్పేసి ఎక్స్ట్రా మ్యాటర్ టైప్ చేయదండి, ఎందుకంటే అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తున్నాను, అందరికీ న్యాయం చేసే ప్రయత్నం. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా సరైన సమాధానం పంపించారు, థ్యాంక్స్. భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి కూడా సరైన సమాధానం వచ్చింది. మరొక శ్రోత చూద్దాం, కేదర్ వీరేష్ రాజోలు నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం హేమలత, మేరసాయిలు నిర్మల్ జిల్లా నుంచి భోగ మార్కండే అనిత, భూదాన్ పోచంపల్లి నుండి సిహెచ్

చెప్పుకుంటూ చేశారు. అలాంటి కాకుండా సరైన సమాధానం పంపించే ప్రయత్నం చేయండి. ఏఐ మీద ఆధారపడితే అన్ని సరైన సమాధానం రాకపోవచ్చు, అది గమనించాలి. ఒక పాట వచ్చేస్తుంది, ఈ పాటకు సంబంధించిన కంపోజర్ ఎవరు, అంటే ఈ పాటను స్వరకల్పన చేసిన సంగీత దర్శకులు ఎవరు, అది ప్రశ్న అన్నమాట. పాట వచ్చేస్తుంది, వినండి.

షూటింగ్ కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట సుస్వాగతం సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతమది. మనం అడిగినటువంటి ప్రశ్న ఏంటి, మరొక్కసారి పాటకు సంబంధించినటువంటి ప్రశ్న అనమాట, మ్యూజిక్ కంపోజర్ ఎవరు అని మనం ప్రశ్న వేశాము. మరొక్కసారి ఆ చిన్న లైన్ వినిపిస్తాను. ఈ పాటను కంపోజ్ చేసిన వారు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. అయితే దీనికి సరైన సమాధానంగా చాలా తక్కువ మంది సమాధానం ఇచ్చారు. ఇచ్చినటువంటి వాళ్లలో నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుంచి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ జిల్లా నుంచి, దోర్నాల బాలరాజ్ వనస్థలిపురం నుంచి, రాజు ఉమా నిజామాబాద్ జిల్లా నుంచి, వీరు జనార్దన్ డొంకేశ్వర్ సత్యనారాయణ కూడా సరైన సమాధానం పంపించారు నిజామాబాద్ జిల్లా నుంచి, భూమిదిన లక్ష్మీనారాయణ అమనగుర్తి నుంచి కూడా సరైన సమాధానం పంపించారు. మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఆన్సర్ చేశారు కానీ సరైన సమాధానం పంపించలేదు. ఐ థింక్ ఇది ఏఐకి దొరకలేదేమో అని అనిపిస్తుంది. ఎనిహో, శ్రోతలందరూ కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మంచి మంచి సమాధానాలు చెప్పారు. మేము అడిగినటువంటి ప్రశ్నలన్నిటి కూడా వెతికి మరీ, అంటే బుర్రలో ఉన్నటువంటి బుర్రకు పదును పెట్టి మరీ వెతికి ఆన్సర్ చేశారు. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తోంది ఎఫ్ఎం వివిధ్ భారతి. ఎప్పుడు ఇలాగే అన్ని షోస్ వింటూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మరి మీకోసం కార్యక్రమాల రూపకల్పన జరుగుతూ ఉంది కాబట్టి మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా చాలా చాలా అవసరం అన్నమాట. ఇది ఇవాల్టీ షో టైం కార్యక్రమం. ఒకే పాట వెళుతుంది, మరి ప్రశ్న అడిగితే సమాధానం చదవటానికి సమయం లేదు కాబట్టి మీరందరూ ఇది గమనిస్తారని ఆశిస్తూ మీ అశోక్.

సమాధానం చెప్పలేదు కదా. ధర్మ నిర్ణయం సినిమా కోసం జనార్దన్ స్వరకల్పన చేసినటువంటి పాట అన్నమాట, మట్టి మలిచిన అనే పాట. సూపర్ సూపర్ హిట్ అయినటువంటి పాట అది.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ వివిధ భారతి శక్తిశీల కార్యక్రమానికి స్వాగతం. మనసులోని ఆలోచనలు చెరువులోని నీటి మాదిరిగా కాకుండా గలగలా పారే సెలయేరులో ఉండాలి. కొన్ని విషయాల్లో మనిషికి స్థిత ప్రజ్ఞత కూడా అవసరం. అలాగని మనసు స్పందించకుండా మార్పును అంగీకరించకుండా ఉండకూడదు. మార్పును ఒప్పుకుంటూనే మంచిని కాంక్షించాలి. అలా జీవనంపై జరిగే మార్పులను, తద్వారా భవిష్యత్తులో జరగబోయే ముప్పును కూడా ముందుగానే ఊహించి జాగ్రత్త పడాలి. అవి జీవితాలపై, మనిషి జంతువుల మనుగడపై. అయితే మరి అంటే మనం చెబుతున్నటువంటి టాపిక్ అయితే మరి కఠిన నిర్ణయాలు కూడా ప్రభావం చూపిస్తే, మనం చెప్పుకున్న అంశాల మీద ప్రభావం చూపిస్తే కనుక మనం కఠిన నిర్ణయాలను కూడా తీసుకోవాలి. అలాంటి వాటిలో పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమైనది, మనందరి బాధ్యత కూడా. అలా పర్యావరణాన్ని కాపాడేది అందరి కర్తవ్యం అని నినదించిన ఎన్విరాన్మెంట్ హీరోగా గుర్తింపు పొందిన ఒక మహిళ గురించి తెలుసుకుందాం.

0: డ్యూయట్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాం శక్తిశీల కార్యక్రమం ఉమెన్ ఎంపవర్మెంట్ షో. ఇది ముఖ్యంగా మహిళలు సాధిస్తున్న విజయాలు, మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, తర్వాత వివిధ రంగాలలో విశేషంగా కృషి చేస్తున్నటువంటి మహిళల యొక్క సక్సెస్ స్టోరీల గురించి మనం మాట్లాడుకుంటాం ప్రతిసారి ఈ కార్యక్రమంలో. ఈరోజు ఎన్విరాన్మెంటల్ హీరోగా చరిత్రకెక్కినటువంటి ఒక ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 2003లో ప్రముఖ పత్రికలు ఎన్విరాన్మెంటల్ హీరోగా అభివర్ణించిన, పర్యావరణ పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేసిన ఒక మహిళ అన్నమాట. ఉత్పాదకత, పోషణ, రైతు ఆదాయం పెంచడానికి, వ్యవసాయంలో జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఆమె చేసిన సేవ అనన్య సామాన్యం అన్నమాట. వ్యవసాయ పద్ధతులు, ఆహార ఉత్పత్తులపై లెక్కకు మించి ప్రచురణ చేశారు. మరి ఆమె రాసినటువంటి అవి ప్రచురణలు అయ్యాయన్నమాట. పర్యావరణవేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు ప్రఖ్యాతులు ఆమె సొంతం అన్నమాట. ఇంతకీ మరి ఎవరు, ఆమె సాధించిన విజయాలు ఏంటి, ఇలా పర్యావరణ పరిరక్షణలో అందరినీ ఎలా కదిలించారు, ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. వింటూ ఉండండి మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. జీన్స్ సినిమా నుంచి పాట.

అంటున్నాం శక్తిశీలి కార్యక్రమం. ఒక్కోసారి కొన్ని నిర్ణయాలు సంబంధిత రంగానికి మేలు చేసేవే అనుకున్నప్పటికీ దీర్ఘకాలికంగా అవి తీవ్ర సమస్యగా మారుతాయన్నమాట. అలా హరిత విప్లవం కోసం విత్తనాలు, రసాయనాలు, రసాయన పదార్థం, సారవంతమైన మట్టిని నిర్వీర్యం చేసి జీవన పర్యావరణాన్ని క్షీణింపచేస్తుందని, అలా 1400కు పైగా పురుగు మందులకు సంబంధించినటువంటి కొన్ని ఎరువుల్లో కొన్ని పురుగు మందులు ఉండటం, ఆ పురుగు మందుల్లో ఆహార వ్యవస్థల్లోకి ప్రవేశించే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అప్పట్లో డేవిడ్ బార్సామియన్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాదించి అందరినీ ఆలోచింపజేసే విధంగా ప్రయత్నం చేశారు మరి వీరవనిత. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త. ఆమె పేరే వందిత శివ. ఈమె చేసినటువంటి పర్యావరణ పరిరక్షణ కోసం చేసినటువంటి ఉద్యమం అంతా ఇంత కాదు. ఆమె చేసినటువంటి ఆమె లైఫ్ హిస్టరీ కనుక మనం పరిశీలిస్తే మహిళలు ఏం చేయొచ్చు, మహిళలు కొంతమంది కొన్ని వైపులే ఆలోచిస్తారు, కొన్ని కోణాల్లోనే ఆలోచిస్తారు, కానీ ఎన్ని చేయొచ్చు, మనకెంత విస్తృతి ఉంది మన కళ్ళ ముందు, ఎంత విశాలంగా ఉంది, మనం వెళ్ళటానికి ఎన్ని దారులు ఉన్నాయి, మనిషిగా మనం ఏం చేయాలి అనే దానికోసం ఈమె చేసినటువంటి కృషి అంతా ఇంత కదా. అందుకే అందరికీ మార్గదర్శకురాలుగా మారిపోయారు. మరింత సమాచారం చెబుతా వింటూ ఉండండి.

1984లో పంజాబ్లో హింస, యూనియన్ కార్బైడ్ పురుగుమందుల తయారీ కర్మాగారం నుంచి గ్యాస్ లీక్ అవడం వల్ల ఆ తర్వాత జరిగినటువంటి భోపాల్ విపత్తులపై ఆమె కీలకంగా మారి ఉద్యమించారు. తర్వాత ఆమె వ్యవసాయ రంగంపై ఉద్యమాలు కూడా మొదలుపెట్టారు. యుఎన్ విశ్వవిద్యాలయం కోసం ఆమె చేసిన అధ్యయనాలు ది వయలెన్స్ ఆఫ్ ది గ్రీన్ ఈ పుస్తకాన్ని మరి రాశారనమాట. పుస్తకాన్ని ప్రచురించడంతో పాటు ఆ పుస్తకం రాయడానికి దారితీసినటువంటి పరిస్థితులను కూడా ఆమె వివరించారు. ఎంతోమందిని ప్రభావితం చేశారు. వందిత శివ.

గ్యాస్ లీకేజీల వల్ల జరిగినటువంటి వాతావరణ కలుషితం, నేలపై నేలలో నీటిలో జరిగినటువంటి కలుషితం వల్ల సారం ఎలా నిర్వీర్యమైపోయిందో, అలాగే పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో, ఆ విషయాలన్నింటినీ కూడా తర్వాత పురుగుల మందు చల్లుతూ ఉంటారు కదా పంట పొలాలపై, తర్వాత పంటపై, వాటి వల్ల కూడా దీర్ఘకాలికంగా ఎలాంటి శిలాజాలు దాంట్లో నిలిచిపోయి

అందరికీ చాలా ఉపయుక్తంగా ఉండటం, తర్వాత ఆలోచింప చేయటం, తర్వాత శాస్త్రవేత్తలు కూడా దీనివల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి వారు కూడా కొన్ని పరిశోధనలు చేసి వాటిని వీళ్ళ యొక్క రిజల్ట్స్ని ఆమె యొక్క రిజల్ట్స్ని అటిని టాలీ చేసి ఓహో నిజంగా ప్రజారోగ్యంపైనే కాకుండా జంతువులపైన వ్యవసాయ రంగంపైన చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది అని చెప్పేసి ఆమె చేసినటువంటి పరిశోధనల ఫలాలను వాళ్ళు కూడా తీసుకొని మళ్ళీ పరిశోధన చేయటం, శాస్త్రీయమైనటువంటి ప్రయోగాలు చేయటం మొదలుపెట్టి ఆమెకు మంచి ఏది ఇచ్చారనమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు సంపాదించుకున్నారు వందిత శివగారు.

వ్యవసాయమైనా మరి ఏ రంగమైనా సరే అధ్యయనాలు, పరిశోధనలు, తద్వారా కొత్త శాస్త్రీయ పద్ధతులు, మందడాలు, రసాయనాలు లాంటి ఎన్నో వస్తూ ఉంటాయి. కాకపోతే అవి ప్రజారోగ్యంపై, పర్యావరణంపై, నేల సారంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా ఆలోచించాలి మనం చేస్తున్నప్పుడు. అయితే అందుకే మరి వందిత శివగారు అగ్రికల్చర్లో కొన్ని మార్పులను ఆమె వ్యతిరేకించారనమాట. అంటే కొన్ని శాస్త్రీయ పద్ధతులు తీసుకొచ్చినప్పటికీ

ప్రయోగం చేసినప్పటికీ తదు దీర్ఘకాలికంగా లాంగ్ పీరియడ్లో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి, పబ్లిక్ హెల్త్పై ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి ఆమె పసిగట్టి ముందే ఆమె అందులో ఒక శాస్త్రీయ పద్ధతుల్లో ఒక గోల్డెన్ రైస్ అనే దాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అందరూ కూడా అంగీకరించారు, నిజమని తేలింది కూడా. సో ఇలా రంగం ఒకటనే కాదు, ఎన్నో రంగాల్లో ఆమె ప్రభుత్వాలను, ఇటు ప్రజలను, తర్వాత స్వచ్ఛంద సంస్థలను ఎంతోమందిని ప్రభావితం చేశారు. టోటల్గా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలను ఆమె ప్రభావితం చేశారు. మంచి కోసం చేసేటువంటి ఆమె పనిని అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. అందుకనే ప్రముఖ పత్రిక ఎన్విరాన్మెంటల్ హీరోగా ఆమెను అభివర్ణించడం నిజంగా సబబే కదా. ఎందుకంటే సమాజం అన్నాక మనుషులు, మనుషులే లేకపోతే సమాజమే లేదు, సమాజమే లేకపోతే అసలు ఏమీ లేదు. కాబట్టి సమాజం బాగుండాలి అని అంటే మనం చేసే పని కూడా బాగుండాలి. సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఆరోగ్యానికి కారణభూతమైనటువంటి అన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి, వాటన్నింటినీ కాపాడుకోవాలి, ఎప్పటికప్పుడు నిఘా ఉంచుకోవాలి, తర్వాత అప్రమత్తంగా ఉండాలి అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం అన్నమాట. మనం కూడా ఇలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకుని మనం ముందడుగు వేస్తే చాలా చాలా బాగుంటుంది. పర్యావరణ పరిరక్షణ కోసం అలాగే వ్యవసాయ రంగం మీద ఆమె చేసినటువంటి పరిశోధనలు కానీ, తర్వాత భోపాల్ సంఘటన కానీ, ఈ దీని మీద విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేశారు, అధ్యయనాలు చేశారనమాట. ఇలా అధ్యయనాలు చేసే వారికి ఆమె మార్గదర్శకురాలుగా నిలిచారు. ఎంతైనా వీరందరికీ కూడా

0: కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట ఒక్కడు సినిమా నుంచి. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోల సమయం 3:33 ముంబై నుంచి రిలే. ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టేట్ యూన్ వివిధ భారతి.

అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పసందైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో మొదటగా వినబోయే పాట జేబు దొంగ చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కూచన శ్రీహరి, జ్యోతి, రాజ్కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, రదిమ, ఇంకా వారి మిత్రులు క్యాదని రాములు, శ్రీనగర్ కాలనీ నుంచి నిజామాబాద్ వినాయక్ నగర్ నుంచి కోరుతున్న శ్రోతలు వీరందరి కోసం ఈ పాట.

0: పాట విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం

0: 8% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జిఆర్టీ జ్యువెలర్స్.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయజిత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతబిందు, కాటరాక్ట్, చూపు తగ్గిపోవటం మొదలైన కంటి సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనికి విన్నారు.

మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. మీకు నచ్చిన పాటలు మా అభిరుచి కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు రాయండి పోస్ట్ కార్డ్. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ప్రేమ తరంగాలు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, ధమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పవిత్ర బంధం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నావనంది గ్రామం నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్చారి, శ్రీకాంత్చారి వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 19వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుళ్ళ సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట నారీ నారీ నడుమ మురారి చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్లి లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, జాప భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగు నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్,

శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. చివరిగా వినబోయే పాట దాగుడు మూతలు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరందరి కోసం ఈ పాట.

ఇక కార్యక్రమంలో ఎప్పటిలాగే ఈనాటి యువవాణి కార్యక్రమంలోనూ విద్యా ఉద్యోగ ప్రకటనల వివరాలను గురించి తెలుసుకుందాం. ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం విద్యా వార్తలతో. తెలంగాణ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ విభాగం మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ అనగా ఎన్ఎంఎంఎస్ 2026-27 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ను అమలు చేస్తోంది. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు ఈ స్కాలర్షిప్ మొత్తం 4 సంవత్సరాల పాటు లభించడం జరుగుతుంది. ఇక విద్యార్హత 2025-26 విద్యా సంవత్సరంలో 7వ తరగతిలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులుగా ఉంటారు. అలాగే 2026-27 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అయి ఉండాలి అభ్యర్థులు. ప్రభుత్వ ఎయిడెడ్ స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలోనూ చదువుతూ ఉండాలి. రాత పరీక్ష ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్ను అమలు చేయడం జరుగుతుంది. ఇక రాష్ట్ర స్థాయిలో 2 పేపర్ల రాత పరీక్షలను నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 24/2026. వెబ్సైట్ వివరాలు www.bsc.telangana.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 24వ తేదీ. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.bsctelangana.gov.in.

ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అండగా నిలుస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక 9వ తరగతి నుంచి 12వ తరగతి అలాగే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్తో పాటు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేవారు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. ఇక ఇందులో 9 నుంచి 12వ తరగతి వరకు అందించే స్కాలర్షిప్కు విద్యార్హత అభ్యర్థులు 9 నుంచి 12వ తరగతి విద్యార్థులై ఉండాలి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్కు సంబంధించి విద్యార్హత ఇంటర్మీడియట్లో కనీసం 7.5 సీజీపీఏ లేదా 75% మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్కి సంబంధించి డిగ్రీలో కనీసం 75% మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. వైద్య విద్యకు సంబంధించిన స్కాలర్షిప్కై విద్యార్హత గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే నీట్ స్కోర్ కార్డును కలిగి ఉండాలి. ఎయిమ్స్ లేదా దేశంలోని టాప్ 50 మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ చదువుతూ ఉండాలి విద్యార్థులు. ఐఐటీలకు సంబంధించిన స్కాలర్షిప్కి దరఖాస్తులకై విద్యార్హత గత సంవత్సరంలో 75

శాతం మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే దేశంలోని 23 ఐఐటీలలో ఏదో ఒక దానిలో చదువుతూ ఉండాలి అభ్యర్థులు. విదేశాల్లో విద్యకు సంబంధించిన స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత గత విద్యా సంవత్సరానికి కనీసం 75% మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. అలాగే వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ 200 లోపు ఉన్న విద్యా సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా అంతకన్నా ఎక్కువ కోర్సు చదువుతూ ఉండాలి లేదా ప్రవేశం లభించే ఉండాలి. ఇక ఈ స్కాలర్షిప్కి సంబంధించిన దరఖాస్తులన్నీ ఆన్లైన్ విధానంలో కొనసాగుతాయి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 4 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు www.sbiasha-scholarship.co.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 4 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sbiasha-scholarship.co.in.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉద్యోగ ప్రకటనల వివరాలను గురించి. బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ యుఆర్ఎస్సి 2026-27 సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్ అలాగే టెక్నీషియన్ మరియు కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకై దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 410. విభాగాల వివరాలు: కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, కెమికల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ తదితరాలు. విద్యార్హత: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక మిగతా పోస్టులకు సంబంధించి అభ్యర్థులు డిప్లొమా లేదా ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది అభ్యర్థులు. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 28 2026. మరిన్ని వివరాల కోసం www.isro.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి వినండి, 28 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.isro.gov.in.

సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఎస్ఎస్పిఎల్ ఢిల్లీ పలు విభాగాల్లో పెయిడ్ ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీకై దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక ఈ ఇంటర్న్షిప్ కాల వ్యవధి 6 నెలల పాటు ఉంటుంది. మొత్తం ఖాళీల సంఖ్య 65. ఇక విభాగాల వివరాలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, మెటీరియల్ సైన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, లేజర్ ఆప్టిక్స్, సెమీకండక్టర్ డివైస్ తదితరాలు. విద్యార్హత: సంబంధిత విభాగాల్లో బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ చివరి సంవత్సరం చదువుతున్నవారు ఈ ఇంటర్న్షిప్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. ఇక అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2026. వెబ్సైట్ www.drdo.gov.

www.ecom.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 30, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.drdo.gov.in.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వాణిజ్య ప్రకటనలు విన్న అనంతరం యువజనుల యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం ఉద్యోగ వార్తల వివరాలను గురించి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2027-28 సంవత్సరానికి సంబంధించి కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ కమ్ క్లర్క్ పోస్టుల భర్తీకై దరఖాస్తుని కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 11,403 కాగా తెలుగు రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 191, ఇక ఆంధ్రప్రదేశ్లో 186 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానము తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక విధానం, ప్రిలిమినరీ ఆన్లైన్ పరీక్ష, అలాగే మెయిన్స్ ఆన్లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియంట్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది అభ్యర్థులు. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.ibps.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ibps.in.

0: న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ ఇంజనీరింగ్ అనగా ఆర్ఈ అలాగే డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 114. ఇక విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా ఇంజనీరింగ్ లేదా బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. అలాగే విద్యార్హతలు, రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 31 ఆగస్టు 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.ngel.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 31 ఆగస్టు 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ngel.in.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్.

0: 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకై జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 1538. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు, తెలంగాణ రాష్ట్రంలో 32, ఇక ఆంధ్రప్రదేశ్లో 88. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులే. అభ్యర్థుల ఎంపిక విధానం ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష, అలాగే మెయిన్స్ పరీక్ష మరియు స్థానిక భాషా పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 27/2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.sbi.bank.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కు చివరి తేదీ మరొకసారి 27/2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sbi.bank.in.

బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 206. విభాగాల వివరాలు డిజిటల్ బ్యాంకింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్, సెక్యూరిటీ, కార్పొరేట్ అకౌంట్స్, టాక్సేషన్ ప్లానింగ్ తదితరాలు. పోస్టుల వివరాలు మేనేజర్, టెక్నికల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితరాలు. విద్యార్హత పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్, బీఈ లేదా బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులకు చివరి తేదీ 26, 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.bankofindia.co.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 26. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.bankofindia.co.in.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ మార్కెటింగ్ డివిజన్, అలాగే నార్థర్న్ రీజియన్ న్యూఢిల్లీ ట్రేడ్ టెక్నీషియన్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 433. ఇక విభాగాల వివరాలు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్ తదితరాలు. విద్యార్హత, సంబంధిత ట్రేడులో కనీసం 50% మార్కులతో ఐటీఐ లేదా డిప్లొమా లేదా ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. రాత పరీక్ష అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ 6 సెప్టెంబర్ 2026. వెబ్సైట్ వివరాలు www.iocl.com. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 6 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.iocl.com.

0: పత్తులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: ముఖాన మొటిమల
4: సైబాల్,
3: గజ్జా బొబ్బల
4: సైబాల్,
3: నడుగుల తామరా
4: సైబాల్,
3: బురద పుల్ల
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ముంబై మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఇక ఇందుకోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 94. విద్యార్హత అభ్యర్థులు బీటెక్ లేదా బీకామ్, ఎంబీఏ లేదా సిఏ, సిఎంఏ లేదా పీజీ ఉత్తీర్ణతతో ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక అభ్యర్థుల ఎంపిక విధానం రాత పరీక్ష అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 24/2026. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.rcfltd.com. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 24/2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.rcfltd.com.

ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ ఢిల్లీ వివిధ విభాగాల్లో 389 మేనేజర్ అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 389. విద్యార్హత, పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో బీఈ లేదా బీటెక్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ లేదా సీఏ లేదా ఎల్ఎల్బి ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అలాగే ఇంటర్వ్యూ, పోస్టులను బట్టి డ్రైవింగ్ టెస్ట్ అలాగే ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 7 సెప్టెంబర్ 2026. వెబ్సైట్ వివరాలు www.aai.aero.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 7 సెప్టెంబర్ 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.aai.aero.in. హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ హెచ్ఈఎంఆర్ఎల్ డిఆర్డీఓ పూణే సంవత్సరాల కాలానికి సంబంధించిన గ్రాడ్యుయేట్ అలాగే అప్రెంటిస్ ట్రైనీ అప్రెంటిస్ల భర్తీకై దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 50.

0: also the first Indian left-arm bowler to achieve the haul. In badminton, Teresa Jolly and Gayatri Gopichand have won their first round clash against Paula Lopez and Lucia Rodriguez of Spain at BWF World Championships 2026 in New Delhi. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి
2: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
3: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
2: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకున్న ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నట్లు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి శేషుదర్శన్ రెడ్డి చెప్పారు. ఐఎస్ఐ మద్దతున్న ఉగ్రవాద సంస్థ షాజాద్ భట్టి నెట్వర్క్ ను కేంద్ర భద్రతా బలగాలు ఛేదించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ లో వెల్లడించారు. రాష్ట్రంలో 22A నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఇవాళ రేపు ఈదురుగాలులతో కూడిన తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకున్న ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నట్లు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి శేషుదర్శన్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సీఈఓ ఈ సాయంత్రం విడుదల చేశారు. నోటీసులు అందుకున్న వారు 15 తేదీలోగా వ్యక్తిగతంగా కానీ ఆన్లైన్లో కానీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 3,38,26,448 మంది ఓటర్లలో 2,64,87,213 మంది అంటే 78.3% ఎన్యూమరేషన్ ఫార్మ్స్ సమర్పించినట్లు వెల్లడించారు. మరణించిన 9,22,229 మంది శాశ్వతంగా వలస వెళ్లిన లేదా అందుబాటులో లేని 57,46,803 మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో చేర్చలేదని ఆయన తెలియజేశారు. నిర్ణీత కాలంలో ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న 119 మంది ఈఆర్ఓలు, 892 మంది ఏఈఆర్ఓలకు అదనంగా మరో 1,000 మంది సిబ్బందిని వినియోగించుకోనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు. ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన డాక్టర్ మర్రిచెన్నారెడ్డి టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని సామాన్యులకు అందించాలన్న లక్ష్యంతో 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో నిర్మించిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా నిలిచింది. ఇందులో 1,082 పడకలు, 300 ICU బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, వైద్య నివేదికలను నిమిషాల్లో తరలించే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఐఎస్ఐ మద్దతున్న ఉగ్రవాద సంస్థ షాజాద్ భట్టి నెట్వర్క్ ను కేంద్ర భద్రతా బలగాలు ఛేదించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ లో వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు 12 తేదీన 14 రాష్ట్రాల్లో నిర్వహించిన బహుళ రాష్ట్ర సమన్వయ ఆపరేషన్ లో 253 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెట్వర్క్పై 80కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా 200కి పైగా అరెస్టులు జరిగాయి. నిందితుల నుంచి ఐఈడీలు, గ్రెనేడ్లు, పిస్టళ్లు, గూఢచర్యం కోసం వినియోగించిన సీసీటీవీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రంలో 22A నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లో 4 జిల్లాల కలెక్టర్లు, రిజిస్టార్లతో సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నింటినీ 15 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4788 అందుబాటులోకి తెచ్చినట్లు, నిషేధిత భూముల పేరిట అసలైన యజమానులకు అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వం గణనీయంగా పెంచింది. 65 ఏళ్లకు రిటైర్ అయిన టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు 1 లక్ష రూపాయల చొప్పున, అలాగే 60 ఏళ్ల నుండి స్వచ్ఛందంగా వైదొలగిన వారికి సైతం ఇదే మొత్తం అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు

0: 2572 మంది సిబ్బందికి 15,61,00,000 రూపాయలు చెల్లించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. పౌరుల భద్రత రక్షణ శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆహారం ఔషధాల్లో ప్రమాణాలు భద్రత నిర్ధారించేందుకు తెలంగాణ ఫుడ్ అండ్ డ్రగ్స్ సేఫ్టీ అథారిటీ టీజీ సేఫ్ అమల్లోకి వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎక్స్లో ఈ మేరకు పోస్ట్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఈ రోజు ఓబీసీ మోర్చా రాష్ట కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకుడు ఎంపీకే లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడుతూ బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ మోసం చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక బీసీ ముఖ్యమంత్రి కూడా లేరని విమర్శిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మాత్రమే బీసీ సంక్షేమాన్ని కట్టుబడి ఉందన్నారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గంలో అత్యధికంగా 27 మంది ఓబీసీలకు స్థానం కల్పించారని చెప్పారు. ప్రభుత్వం ప్రతి మండలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పలువురి వద్ద వినతి పత్రాలు తీసుకున్నారు. ప్రజాప్రభుత్వం ప్రతి మండలంలోని సమస్యలను పరిష్కరించాలని, మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలని ఆశయంతో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించారని కేటీఆర్ చెప్పారు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హిచ్ సిటీ ప్రాజెక్టు పనుల దృష్ట్యా కేబీఆర్ పార్క్ చుట్టూ రేపటి నుంచి 360 డిగ్రీల వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వస్తుంది. ఈ ఆంక్షలు రాబోయే 2 ఏళ్ల పాటు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారుల సౌకర్యం, గూగుల్ మ్యాప్స్లో సింగిల్ లేన్ రూట్ను అప్డేట్ చేసినట్లు, ట్రాఫిక్ నియంత్రణకు 450 మంది సిబ్బందిని మోహరిస్తున్నట్లు జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలియజేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించేస్తోందని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ పథకాల కింద 9 నెలలుగా ప్రభుత్వం వెరిఫికేషన్ పేరుతో లబ్దిదారులకు చెల్లింపులు నిలిపివేసిందని, పైగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. మంచిర్యాల జిల్లా రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ
1: లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ పప్పు సంబంధించిన ఉండవచ్చు, కాటన్ సంబంధించిన ఉండవచ్చు, మక్కా సంబంధించిన ఉండవచ్చు, రకరకాల క్రాప్ సంబంధించిన మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించిన సీడ్ కూడా మన దగ్గర సఫిషియెంట్ గా అవైలబుల్ ఉన్నాయి.
0: ఎయిడ్స్ నియంత్రణపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. ఎయిడ్స్ నియంత్రణపై నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, రాష్ట ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డిస్టిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆవరణ నుంచి అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించి పోలీస్ సేవలను వేగవంతంగా పారదర్శకంగా అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశించారు. ఈ రోజు ఇల్లెందు పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించి సమీక్ష నిర్వహించారు. రుతుపవన ద్రోణి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ నెల 24 తేదీ వరకు రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్లో రానున్న 48 గంటలు అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించినట్లు ఎస్పీ మహేష్ బి గీతే చెప్పారు. 21 ఫిర్యాదులను ఇందులో స్వీకరించినట్లు ఆయన తెలియజేశారు. ఇక నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం అత్యవసరమైతే తప్ప డివిజన్ జిల్లా ప్రజావాణికి రానక్కర్లేదని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. ప్రజల సౌకర్యార్థమే ప్రభుత్వం మండల స్థాయి ప్రజావాణిని ప్రారంభించిందని ఆయన చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎస్ఐఆర్ ఫేజ్ 2 కార్యాచరణపై కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఈరోజు డీసీసీ అధ్యకుడు బీర్ల ఐలయ్య అధ్యక్షతన సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. విశేషాలు మరొకసారి. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకున్న ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నట్లు రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సి సుదర్శన్ రెడ్డి

0: తెలియజేశారు. హైదరాబాద్ లో టిమ్స్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. రాష్టంలో 22 నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్టంలో ఈవేళ రేపు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. వికసిత భారతస్య దిశి సార్వజనిక క్షేత్రస్య బ్యాంకేషు తత్సంబద్ధ పరిష్కారాణాం అథ భావి స్వరూపస్య చ సమీక్షాయై ప్రశాసనం ఉచ్చస్తరీయ సమితేః నిర్మాణం కరిష్యతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య ఉక్తవాన్ యత్ మోదీ ప్రశాసనేన స్వాతంత్ర్య దివసాత్ పూర్వం ISI ఇత్యనేన సమర్థితం షాహజాద్ భట్టి ఆతంకి జాలం ధ్వస్తీకృతం. శిక్షామంత్రి ప్రహ్లాద్ జోషి నిర్ధారిత పరీక్షా కార్యవిధేః కఠోరతయా అనుపాలనం సునిశ్చేతుం అధికారిభిః సహ ఉపవేశనం కృత్వా నిర్దేశాన్ ప్రదత్తవాన్. భారతేన స్వీయే అధ్యక్షతావసరే బ్రీక్స్ సహయోగే జనకేంద్రిత మానవతా ప్రధానా చ దృష్టిః పునః ప్రకటితా. అపి చ BWF బ్యాడ్మింటన్ విశ్వస్పర్ధ నవదిల్ల్యాం ప్రారబ్ధా. భారతస్య MR అర్జున్ హరిహరన్ అంసాకరుణన్ ఇత్యేతయోః పురుషయుగలం ద్వితీయ చరణే ప్రవిష్టం. అథ వార్తాః విశదీకృత్య. వికసిత భారతస్య లక్ష్య ప్రాప్తయే సర్వకారేణ శీఘ్రమేవ విత్తకోశ క్షేత్రే కాచిత్ ఉచ్చాధికార సమితిః నిర్మాస్యతే. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఇత్యేషా అద్య నవదిల్ల్యాం ద్విదివసీయ సార్వజనిక క్షేత్రీయ బ్యాంక్ సమ్మేళనస్య ఉద్ఘాటనం కృత్వా ఏతత్ ఘోషితవతీ. సా ప్రతిపాదితవతీ యత్ ఏషా సమితిః వివిధ విషయాన్ విచార్య విత్తకోశీయ పరిష్కారాణాం భావి దిశం నిర్ధారయిష్యతి. విత్తమంత్రిణా ఆశా ప్రకటీకృతా యత్ అస్మిన్ సమ్మేళనే సంజాతానాం పరిచర్చానాం నిష్కర్షాః విత్తకోశాణాం భావి భూమికాయాః విషయే సంస్తుతి నిర్మాణే చ సమిత్యై మహత్వపూర్ణాన్ దృఢ పరామర్శాన్ ప్రదాస్యంతి. సా న్యగాదీత్ యత్ భారతీయ విత్తకోశాః సంప్రతి సుదృఢస్థితౌ సంతి యత్ర అనుత్పాదక పరిసంపత్తయః స్వకీయ న్యూనతమస్తరే వర్తంతే యా స్థితిః అగ్రే పరిష్కారాణాం కృతే దృఢాధారం ప్రదాస్యతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య స్పష్టీకృతవాన్ యత్ ప్రధానమంత్రిణ నరేంద్రమోదిన కుశలనేతృత్వే సర్వకారేణ స్వతంత్రతా దివసాత్ పూర్వం ISI పోషితస్య షహజాద్ భట్టి ఆతంక సమూహస్య సమూలనాశో విహితః. సహ అసూచయత్ యత్ సురక్షాబలైః ద్విశతాధికాః సదస్యాః నిగృహీతాః అథ తేషాం రాష్ట్రవిరోధి విధ్వంసకాక్రమణానాం యోజనాశ్చాపి విఫలీకృతాః. ఏకస్మిన్ సామాజిక సంజాలీయ సందేశే గృహమంత్రిణా ప్రతిపాదితం యత్ సురక్షాబలైః చతుర్దశసు రాజ్యేషు వివిధేషు స్థానేషు సమన్విత అభియానాని సంచాల్య అయం ఆతంకవాదః ధ్వస్తీకృతః. ఏతత్తావత్ ఆతంకవాదమభివ్యాప్య భారతస్య అసహిష్ణుతాయాః ఉత్కృష్టం ఉదాహరణం వర్తతే. సహ ప్రతిపాదితవాన్ యత్ తేషాం పక్షతః హస్త విస్ఫోటకాని ID విస్ఫోటక యంత్రాణి భుషుండికాః అథ చ అన్వీక్షణ యంత్రాణి చ స్వాయత్తీకృతాని. శ్రీషాహః సంయోజితవాన్ యత్ ఏతత్ ఆతంకజాలం అనేకేషు రాష్ట్రవిరోధి ఆతంకీకృత్యేషు సంలిప్తం ఆసీత్. శిక్షామంత్రి ప్రహ్లాద్ జోషి అద్య నవదిల్ల్యాం ఉచ్చశిక్షా విభాగస్య సచివేన రాష్ట్రీయ పరీక్షా సంస్థాయాః మహానిదేశకేన అథ అన్యైః వరిష్ఠాధికారిభిః సహ ఉపవేశనం అకరోత్. ఉపవేశనే మంత్రిణా నిర్దిష్టం యత్ నిర్ధారితానాం పరీక్షామానదండానాం దృఢతయా అనుపాలనం భవేత్. సహ గోపనీయ కార్యసంరచనా పృథక్కృత ప్రకోష్ఠాః అంతర్జాల సంపర్కరహితాని ఉపకరణాని అపి చ విద్యుదుపకరణ నిక్షేప మానదండః ఇత్యాదీనాం సమ్యక్ క్రియాన్వయనాయ ఆదిశత్. సంస్థా సర్వవిధానాం పరీక్షా ప్రక్రియాణాం గభీరలేఖా పరీక్షాం కర్తుం ఏవం చ పరిష్కార పదక్షేపాణాం ప్రతివేదనం సమర్పయితుం నిర్దిష్టా.

0: अर्जुनः सहैव हरिहरन् अमसा करुणं च नवदिल्ल्यां पुरुषयुगलवर्गस्य द्वितीय चरणे प्रविष्टवन्तौ इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయం సమయం 6:30 ప్రబోధ గీతం విందాం. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రకటన విన్నారు, ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:35. సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం. మీరు వింటున్న ఈ పాట అల్లరి ప్రేమికుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రకటన విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై సినీ రంజని కార్యక్రమం. ఇప్పుడు విన్నాం అందరివాడు చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట.

0: పాట విన్నారు. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్న ఈ పాట ప్రేమ చిత్రంలోనిది.

నిరంజన కార్యక్రమం సమాప్తం. నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అందాక విందాం ఇదే పాట.

0: కావున ఇప్పటికే రైతులు ప్రత్తి విత్తుకున్నారు. అయితే చాలామంది రైతులు జూన్లో వర్షాభావం వలన దుక్కిలో ఎరువులు వాడకుండానే విత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పైపాటుగా ఎరువులు ఎంత మోతాదులో వేయాలనే అంశాలపై చక్కటి అవగాహన అవసరము. ఈ అవసరం గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. బీటీ ప్రతి సంకర రకాలకు సిఫారసు చేయబడిన పోషకాల మోతాది ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాష్. ఈ పోషకాలను ఎరువుల రూపంలో లెక్కించినప్పుడు ఎకరానికి 105 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరియట్ ఆఫ్ పొటాష్ అవసరమవుతుంది. అయితే పోషకాలను డిఏపి రూపంలో వేస్తే ఎకరాకు 50 కిలోల డిఏపి, 80 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్ అవసరమవుతుంది. సిఫారసు చేయబడిన ఎరువుల మోతాదుతో పాటు ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు చివరి దిక్కులో వేసుకోవాలి. ప్రతి పంట వేర్లు భూమిలోకి లోతుగా చొచ్చుకుపోతాయి కాబట్టి అధిక మోతాదులో పోషకాలను వినియోగించుకుంటాయి. ప్రతి 100 కిలోల ప్రతి తయారీకి 6-7 కిలోల నత్రజని, 1.9 నుండి 2.5 కిలోల భాస్వరం, 6 నుండి 8 కిలోల పొటాషు, ఇంకా 1.2 నుండి 2 కిలోల గంధకం భూమి నుండి తీసుకుంటాయి. అందువలన సిఫారసు మేరకు ఎరువులు వాడాలి. ఎరువులు వేసుకునే సమయం కనుక చూసినట్లయితే సిఫారసు చేయబడిన భాస్వరం మొత్తాన్ని, అంటే 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను లేదా 50 కిలోల డిఏపిని దుక్కిలో వేసి విత్తుకోవాలి, లేదా విత్తిన 15 రోజులలోపు వేసుకోవచ్చు. సిఫారసు చేయబడిన నత్రజని, పొటాషులను 4 సమభాగాలుగా చేసి విత్తిన 80 రోజులకు ప్రతిసారి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ అందించాలి మొక్కలకు. ముఖ్యంగా పైపాటుగా డిఏపి లేదా 20-20-20 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. దీని వలన ఖర్చు పెరగడమే కాకుండా భూమిలో భాస్వరం నిల్వలు ఎక్కువై సూక్ష్మ పోషకాల లోపాలు కనిపిస్తాయి. ఎరువులు వేసేటప్పుడు తప్పనిసరిగా భూమిలో తేమ ఉన్నప్పుడు మొక్కకు 8 నుండి 10 దూరంలో 3 నుండి 4 అంగుళాల లోతులో వేసి మట్టితో కప్పివేయాలి. సాధారణంగా రైతులు గుంటకతో అంతర్కృషి చేయనప్పుడు ఎరువులు వేయడం వలన భూమిలో కలిసిపోతుంది. బీటీ ప్రత్తిలో అధిక దిగుబడులు సాధించాలంటే ద్వితీయ సూక్ష్మ పోషకాలైన గంధకం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, బోరాన్ అవసరం చాలా ఉంటుంది. రైతులు భాస్వరం ఎరువును డిఏపి కంటే సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయడం వలన గంధకం 12%, కాల్షియం 21% నేలకు చేరుతుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు ముదురు ఆకులు అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగుకు మారుతాయి. ఆకుల ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి. ఆకులు ఎర్రబారి రాలిపోతాయి. ఈ లోప నివారణకు 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేటు లీటర్ నీటికి పైరు వేసిన 45 నుండి 70 రోజులకు 2 సార్లు పిచ్చికారి చేసుకోవాలి. ఇక జింక్ లోపం వలన లేత మధ్య ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం మాత్రమే పసుపచ్చగా మారుతుంది. ఆకులు చిన్నవిగా ముడతలు పడి ఉండి కరుపుల మధ్య దూరం తగ్గుతుంది. మొక్క గిడసబారిపోతుంది. నివారణకు జింక్ సల్ఫేటు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి 2 సార్లు పిచికారీ చేయాలి. బోరాన్ లోపం ఉన్నప్పుడు చిగురాకుల స్వరూపం మారి ఆకర్షక పత్రాలు చిన్నవై ముడుచుకొని పోతాయి. ఈ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు పూత మొగ్గ దశలో ఎండిపోవడము, చిన్న కాయలు రాలిపోవడంతో పాటు మొక్కలు గిడసబారి పగులు ఏర్పడతాయి. నివారణకు బోరాక్స్ 1 నుండి 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పైరు విత్తిన 60 నుండి 90 రోజులప్పుడు పిచికారీ చేయాలి. మొక్క 50 నుండి 60 రోజుల దశ దాటినప్పటి నుండి పండాకు తెగులు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్తో పాటు 20 గ్రాములు యూరియా, 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అధిక వర్షాలు, నీటి లాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు పూత పింజరాలను అధికంగా గమనించవచ్చు. దీని నివారణకు నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ ద్రావణాన్ని 1% డిఏపి ద్రావణంతో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే ప్రతి పంటలో చక్కటి ఎరువులు ఉపయోగించిన వారవుతారు రైతులందరూ. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు సూచించిన విధంగా ప్రతి పంటలో ఎరువులను ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా మొక్కలకు అందించాలన్న విధానాలు చక్కగా పాటించి చక్కటి పంటను పండించి చక్కటి లాభాలు పొందగలరని ఆశిద్దాం.
1: వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు.

103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారం కానున్న వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న వివరాలు తెలుసుకుందాం. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పంటల్లో జీవ నియంత్రణ పద్ధతుల గురించి రెంజల్ వ్యవసాయ విస్తరణ అధికారి కె సుప్రియ గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన

పాటలు కోరే కార్యక్రమం అభిరుచి వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 మధురమైన గీతాలతో మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి మా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇక రేపు ఉదయం ప్రసారం కానున్న వివరాలు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 సినీరంజని ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాల కార్యక్రమం, వాట్సాప్ సందేశాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా నంబర్ 8462245066. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షెహజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద సంస్థను స్వాతంత్ర దినోత్సవం ముందు నిర్వీర్యం చేసి దేశంలో ఉగ్రవాద దాడులు నివారించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేసిందని కేంద్రీయ సిబ్బంది వ్యవహారాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను యుద్ద ప్రాతిపదికన మెరుగుపరచాలని కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారత్ ఈ వేళ 3 రోజు ఆట ముగిసే సమయానికి 178 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తున్నానని పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ను చిన్నాభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపై భారత్ యొక్క జీరో టాలరెన్స్ విధానానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

0: పేర్కొన్నారు. ఐఎస్ఐ నిధులు మద్దతుతో నడిచే ఈ ఉగ్రవాద సంస్థ నుండి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఘా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెట్వర్క్ అనేక ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రమేయం ఉందని, షహజాద్ భట్టి నెట్వర్క్ పాకిస్తాన్ కేంద్రంగా ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక ఉగ్రవాద సిండికేట్ అని, దేశంలో గ్రెనేడ్ ఐఈడీ పెట్రోల్ బాంబు దాడి ఘటనలు టార్గెట్ హత్యలతో సంబంధం కలిగి ఉందని హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 జాతీయ అనుభవ అవార్డులను 15 మంది ఎంపిక చేసిన గ్రహీతలకు పెన్షన్ ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. దేశ నిర్మాణానికి తోడ్పడిన ఈ అవార్డు గ్రహీతలు పాస్పోర్ట్ సేవా కేంద్రం పాత నిబంధనలను రద్దు చేసి కొత్త నిబంధనలు రూపొందించడం, పరిపాలన అకౌంటింగ్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవడం వంటి వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుంచి పదవీ విరమణ పొందుతున్న లేదా పొందిన ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేసిన తమ అనుభవాలను పంచుకోవడానికి అనుభవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 5 మార్గదర్శకాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న పరిపాలన సామాజిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని సులభతరం చేస్తూనే ఉందన్నారు. పెన్షన్ దరఖాస్తు ఫామ్ల నుండి అనవసరమైన నిబంధనలు తొలగించి క్లిష్టమైన విధానాలను మరింత సులభమైన పద్ధతులతో భర్తీ చేశామని జితేంద్ర సింగ్ చెప్పారు.
1: భారత సర్కార్ మే సేవా నివృత్తి యా పెన్షనర్స్ కి సంఖ్య జో కామ్ కర్నే వాలే కర్మచారీ హై వర్కింగ్ ఎంప్లాయీ ఉస్సే కహీ అధిక హై. రిటైర్మెంట్ హ్యాపెనింగ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 వెన్ ది లైఫ్ స్పాన్ హస్ గాన్ ఆల్మోస్ట్ అప్ టు 70. సో మోస్ట్ ఆఫ్ దీస్ రిటైరింగ్ కొలీగ్స్ ఆర్ ఇన్ ది ప్రైమ్ ఆఫ్ దేర్ హెల్త్, ఆల్సో ప్రైమ్ ఆఫ్ దేర్ ఎక్స్పర్టైజ్, ప్రైమ్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్. ఆర్ ఇస్లియే ఉన్కో ఇస్ తరహ సే ఛుట్టీ పే నా జానే దియా జాయే. ఉన్కీ సేవాయే, ఉన్కా యోగ్దాన్ కిసీ నా కిసీ తరహ సే రాష్ట్ర నిర్మాణ కే కార్య ఆయే ఆర్ కిస్ ప్రకార్ ఆ సక్తా హై యే ఉన్కే సాథ్ చర్చా కర్నే కా మాధ్యమ బనే.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ మేనేజ్మెంట్ తో శిక్షణ పొందుతున్న 2025 బ్యాచ్ కు చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనర్లను కలుసుకున్నారు. ఈ సమావేశంలో పౌరుల మారుతున్న ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సివిల్ సర్వెంట్లు అత్యున్నత సేవాభావంతో ప్రజలకు అనుకూలమైన రీతిలో సేవలందిస్తూ కీలక పాత్ర పోషించాలని ఆయన చెప్పారు. అధికారులు క్రమం తప్పకుండా ప్రజలను కలుసుకోవాలని, వారి ఆందోళనలను అర్థం చేసుకోవడానికి, భరోసా కల్పించడానికి, వారి సమస్యలను క్షుణ్ణంగా వినాలని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా రక్షణ భూముల నిర్వహణ, కంటైన్మెంట్ బోర్డుల మున్సిపల్ పరిపాలనలో డిఫెన్స్ స్టేట్ డిపార్ట్మెంట్ పాత్రను కూడా మంత్రి ప్రశంసించారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న శక్తి సప్తధార కార్యక్రమం గురించి ప్రస్తావించారు. వ్యవసాయ గ్రామీణ భారతదేశానికి ఈ కార్యక్రమం ముఖ్యమైన దిశను నిర్దేశిస్తుందని ఆయన చెప్పారు. ప్రజలు కేంద్ర బిందువుగా కార్యక్రమాలు, పారదర్శకమైన పర్యవేక్షణ, సమర్థవంతమైన అమలు ద్వారా ఈ దృక్పథాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి శక్తి సప్తధార గురించి వివరిస్తూ, వ్యవసాయం ఆహారోత్పత్తిని బలోపేతం చేయడం, ఆహార పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లకు అందుబాటు విస్తరించడం వంటి ముఖ్యమైన ప్రాధాన్యతలు ఈ శక్తి సప్తధారలో ఉన్నాయని వ్యవసాయ మంత్రి వివరించారు. ప్రపంచ సంక్షోభం, అనిశ్చితుల మధ్య రైతులకు రాయితీ ధరలకు ఎరువులు అందించే ప్రభుత్వ నిబద్ధతను కూడా ప్రధానమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్ణయించిన పరీక్షా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి సమావేశంలో ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన భద్రతా వ్యవస్థలో పూర్తి మార్పులు తీసుకురావాలని, ప్రత్యేక గదులు, ఇంటర్నెట్ కనెక్షన్ లేని కంప్యూటర్ సిస్టమ్స్, పరికరాల డిపాజిట్ నిబంధనలను అత్యవసర ప్రాతిపదికన అమలు చేయాలని ఆయన ఆదేశించారు. అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్రంగా ఆడిట్ నిర్వహించి దిద్దుబాటు చర్యలపై నివేదిక సమర్పించాలని కూడా ఎన్టీఏని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో

0: ముఖ్యంగా మొత్తం వ్యవస్థను సంస్కరించడంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ఎన్టీఏ నుంచి 50 మందికి పైగా సిబ్బందిని తొలగించామని, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన జారీ చేసి వారిని విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నాపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక రంగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి డొమైన్ నిపుణులను తీసుకొస్తున్నట్లు కూడా అధికారులు మంత్రికి వివరించారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈరోజు ప్రకటించారు. వసుంధరా రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, వైజయంత్ జయపాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. బిఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నవీన్ నియమించారు. డాక్టర్ హేమంత్ జోషిని యువమోర్చా అధ్యక్షుడిగాను, రూపాకుమార్ చౌదరిని మహిళా మోర్చా అధ్యక్షురాలిగాను, బన్సీలాల్ గుర్జర్ను కిసాన్ మోర్చా అధ్యక్షుడిగాను పార్టీ ప్రకటించింది. సీనియర్ బీజేపీ నేత నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పార్టీ కొత్త కార్యవర్గ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గాలిలో జరుగుతున్న తొలి క్రికెట్ టెస్ట్ 3 రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్లో శ్రీలంకను 284 పరుగులకు కట్టడి చేసింది. 178 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత జట్లో మానవ్ సుతార్ 4 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 350 వికెట్లు, 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న 4వ ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత్ తరఫున దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురేల్ 51 పరుగులు చేశారు. ఈ సిరీస్లో 2వది చివరి టెస్ట్ ఈ నెల 23వ తేదీ నుంచి కొలంబోలో జరుగుతుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళల సింగిల్స్ ఈవెంట్లో మన దేశానికే చెందిన టాప్ షట్లర్ పివి సింధు 2వ రౌండ్లోకి దూసుకెళ్లారు. మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధు ఐర్లాండ్కు చెందిన సోఫియా నోబల్పై 21-7, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. మహిళల డబుల్స్ విభాగంలో మన దేశానికి చెందిన త్రిషా జాలీ, గాయత్రి గోపిచంద్ జోడీ కూడా 2వ రౌండ్కు అర్హత సాధించింది. బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలో అశోక్ ధామ్ ఆలయం వెలుపల భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించారు. 10 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జలాభిషేకం కోసం అశోక్ ధామ్ ఆలయానికి భారీగా చేరుకున్న భక్తులు తొక్కిసలాట కారణంగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షెహజాద్ భట్టీ నెట్వర్క్ ఉగ్రవాద సంస్థను స్వాతంత్ర దినోత్సవం ముందు నిర్వీర్యం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారత్ 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 7:15. పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పంటలలో జీవ నియంత్రణ పద్ధతుల గురించి రెంజల్ వ్యవసాయ విస్తరణ అధికారి కె సుప్రియ గారు అందించే వివరాలు వింటారు.
2: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వివిధ పంటల్లో అధిక దిగుబడులు పొందడానికి జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా రైతులు పాటించవలసిన మెలకువల గురించి రేంజల్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కె సుప్రియ గారు తెలియజేసే వివరాలు, మామిడి పంట సాగులో యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్త టి అరుణ్ బాబు గారు తెలియజేసే వివరాలు, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచన మొన్నగు అంశాలు వింటారు.

0: కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 21,511 రూపాయలు, కనిష్ట ధర 8,181 రూపాయి, మోడల్ ధర 15,700. పసుపు దుంప రకం క్వింటాలొక్కింటికి 16,098 రూపాయలు గరిష్ట ధర, 12,000 రూపాయలు కనిష్ట ధర, 13,709 రూపాయలు మోడల్ ధర. పసుపు పొడి క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 14,079 రూపాయలు, కనిష్ట ధర 9,098 రూపాయలు, మోడల్ ధర 12,016 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాలొక్కింటికి 12,359 రూపాయలు గరిష్ట కనిష్ట ధరలు, మోడల్ ధర కూడా 12,359 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల నుండి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 82 నుండి 86% మరియు మధ్యాహ్నం 59 నుండి 63% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 13 నుండి 17 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. వివిధ పంటల్లో అధిక దిగుబడి పొందడానికి జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా రైతులు పాటించవలసిన మెలకువల గురించి రేంజల్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కె. సుప్రియ గారు తెలియజేసే వివరాలు.
1: రైతు సోదరులందరికీ నా నమస్కారాలండి. సాధారణంగా పురుగులు తెగుళ్లు పంటల్ని ఆశిస్తూ ఒక్కోసారి స్వల్పంగాను మరోసారి భారీగాను నష్టపరుస్తూ ఉంటాయి. పైరును పురుగుల నుంచి తెగుళ్ల నుంచి కాపాడే ప్రయత్నంలో రైతులు పలు రకాల విషపూరిత మందులను విచక్షణారహితంగా అధిక మోతాదులో ఉపయోగిస్తున్నారు. అందువలన పురుగులు తెగుళ్లు రోగనిరోధక శక్తిని పెంచుకొని ఏ మందులకి లొంగకుండా తయారవుతున్నాయి. రసాయనిక మందులన్నింటిపైన వీటి ప్రభావం ఉంటుంది. మనం ఉపయోగించిన మందు పంటపై పనిచేసేది చాలా తక్కువ శాతం కాగా దాదాపు 95% మందు గాలిలో నీటిలో నేలలో కలిసిపోయి వాతావరణ కాలుష్యానికి దారితీస్తుంది. దీని మూలంగా మానవాళికి క్యాన్సర్, నరాల బలహీనత, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతినడం, వంధ్యత్వం, కణుతులు ఏర్పడడం, జన్యు సంబంధిత లోపాలు, గర్భస్థ శిశువుల సమస్యలు వంటి అనేక పరిణామాలతో పాటు చివరికి మరణాలు కూడా సంభవిస్తున్నాయి. పురుగుమందుల వాడకం ద్వారా వీటి అవశేషాలున్న ఆహారం మనం తింటున్నాం. అభివృద్ధి చెందిన దేశాల కన్నా భారతీయులు 40 రెట్లు విష పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మానవాళి భవిష్యత్తుకు ముప్పు తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వాటిని అధిగమించడానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అవలంబించినచో వినియోగంలో ఉన్న రసాయనిక మందులను ప్రత్యామ్నాయంగా జీవ నియంత్రణ పద్ధతులను అవలంబించినచో మనకు తెలిపిన సమస్యలు తలెత్తకుండా ఖర్చు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జీవ నియంత్రణ ప్రయోగశాలలను ప్రారంభించింది. ఈ ప్రయోగశాలల్లో ట్రైకోడర్మా విరిడి మరియు సూడోమోనాస్ ఫ్లోర్ పెన్స్లను తయారు చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు. జీవ నియంత్రణ ఒక జీవిని ఉపయోగించి మనకు నష్టాన్ని కలిగించు మరొక జీవిని అదుపు చేయుట, అనగా ప్రకృతిలోని సహజ శత్రువుల ద్వారా పైరును నష్టపరచు పురుగులను తెగుళ్లను అదుపు చేసి పంటలను కాపాడుకోవడం. జీవ నియంత్రణ ప్రక్రియ ఆవశ్యకతను ఇప్పుడు మనం తెలుసుకుందాం. రసాయనిక క్రిమిసంహారక మందులను విచక్షణారహితంగా వాడడం వల్ల క్రిమి కీటకాలు తెగుళ్లు నిరోధక శక్తిని పెంచుకొనుచున్నవి. ప్రకృతి సిద్ధమైన మిత్రపురుగులు కూడా నాశనం చెంది ప్రకృతి యొక్క సహజత్వంపై తారుమారు చేయుచున్నవి. మానవులకు పశువులకి ప్రకృతిలో తీరని నష్టం వాటిల్లుతుంది. జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మనం ఏ విధంగా ప్రయోజనం పొందగలుగుతున్నామనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీని వాడకం ఆర్థిక పరంగా మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది. దీని వలన హాని చేసే పురుగులు తెగుళ్లు నివారింపబడి పంట నాణ్యమైన దిగుబడిని ఇస్తుంది, పెట్టుబడి తగ్గిస్తుంది, వాతావరణ కాలుష్యాన్ని నివారించడం జరుగుతుంది, మానవుల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం జరగదు. దీని వాడకం అందరికీ లాభదాయకం. ఇప్పుడు ట్రైకోడర్మా విరిడి గురించి తెలుసుకుందాం. మనం పండించే వివిధ పంటలను వేరుకుళ్ళు, మాగుడు తెగులు, ఎండు తెగులు ఆశించి విపరీతమైన నష్టం

నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వీటి నివారణకు రసాయనిక తెగుళ్ల మందులు వాడటం వలన పర్యావరణ కాలుష్యం, అధిక ఖర్చు తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నందున జీవ నియంత్రణ పద్ధతి ద్వారా తెగుళ్లను నివారించడం తప్పనిసరి అవుతుంది. పంట భూముల్లో అనేక రకాల శిలీంధ్రాలు ఉంటాయి. వీటిలో ప్లిరోషియం, పితియం, ఫైటోప్తెరా, ఫ్యూజేరియం, పైరిక్యులేరియం వంటి మొక్కలకు తెగుళ్లను కలుగజేసి నష్టపరుస్తూ ఉంటాయి. ట్రైకోడర్మా విరిడి, ట్రైకోడర్మా హర్నీనియం వంటి మరికొన్ని శిలీంధ్రాలు తెగుళ్లు కలుగజేసే శిలీంధ్రాలను నాశనం చేస్తాయి. వీటిలో ట్రైకోడర్మా విరిడి బాగా ప్రాచుర్యం పొందింది. భూమిలో అతి త్వరగా వృద్ధి చెందుతుంది. దీనికి ఆమ్ల నేలలు, తటస్థ నేలలు అనుకూలం. వేరుశెనగ, పప్పుధాన్యపు పైర్లు, కూరగాయలు, పత్తి, నిమ్మ, కొబ్బరి, అరటి, పొగాకు, మిరప మొదలైన పంటలకు తీవ్రంగా నష్టం కలిగించే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, మాగుడు తెగులు, ఎండు తెగులు కొబ్బరిలో గ్యానోడర్మ నివారణకు ఉపయోగపడుతుంది. దీనిని వాడినప్పుడు చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడి తెగుళ్ల నుండి కాపాడుతుంది. ఇది విత్తన శుద్ధి చేయడానికి, సేంద్రియ ఎరువులతో కలిపి నేలలో వేయడానికి కూడా పనికి వస్తుంది. రసాయనిక ఎరువులు పురుగు మందులతో కలిపి వాడకూడదు. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే, ట్రైకోడర్మా విరిడి అనే శిలీంధ్రం సెల్యులేజ్, కైటినేజ్ అనే ఎంజైమ్లను ఉత్పత్తి చేసి పంటపై తెగుళ్లు కలుగజేయే శిలీంధ్రాలను నాశనం చేస్తుంది. నేలలో పెరిగి వ్యాధికారక బూజు తెగుళ్లను నివారించే ట్రైకోడర్మా, ఇది వేరుశెనగ, టమాటాలలో విత్తన శుద్ధి సాళ్లలో వేయడం ద్వారా కాండం కుళ్ళు తెగులను నివారించవచ్చు. విత్తన కుళ్ళు మరియు వడలు తెగులకు కూరగాయలలో విత్తన శుద్ధి మరియు మట్టిలో కలిపి వేయడం ద్వారా నివారించబడుతుంది. శనగ, పత్తి, టమాటాలలో వచ్చే కుళ్ళు తెగులకు విత్తన శుద్ధి మట్టిలో కలిపి వేయడం ద్వారా నివారించడం జరుగుతుంది. చెరుకులో వచ్చే చెరుకుగడ ముక్కలు ముంచడం ద్వారా ఎర్రకుళ్ళు తెగులును నివారించడం జరుగుతుంది. జీవ నియంత్రణ కల్చర్ ఉపయోగించే పద్ధతులు. దీనిని మనం విత్తన శుద్ధి, భూమిలో వేసే పద్ధతి, పైరుపై పిచికారి చేయుట అనే మూడు పద్ధతుల ద్వారా మనం ఉపయోగించడం జరుగుతుంది. మొదటగా విత్తన శుద్ధి. 1 కిలో విత్తనానికి 8 నుండి 10 గ్రాముల పొడి మందు సరిపోతుంది. లేదా పొడి మందును 10 మిల్లీలీటర్ నీటితో కలిపి విత్తన శుద్ధి చేయవచ్చును. అరటి, పసుపు దుంపలను, చెరుకు ముచ్చెలను శిలీంద్ర ద్రావణంలో ముంచి నాటాలి. 500 గ్రాముల ట్రైకోడర్మా విరిడి పొడి 100 లీటర్ల నీటిలో కలిపి ఉపయోగించుకోవాలి. అలాగే రెండవ పద్ధతి భూమిలో వేయు పద్ధతి. 2-3 కిలోలు దుక్కిలో వేయాలి. ట్రైకోడర్మా 1 కిలో, వేపపిండి 10 కిలోగ్రాములు, పశువుల ఎరువు 90 గ్రాములు మిశ్రమాన్ని 1 వారం రోజులు నీడలో ఉంచి తర్వాత చేయవలెను. వేపపిండి మరియు పశువుల ఎరువు లభ్యం కాని ఎడల సూటిగా ఇసుకతో కలిపి వాడవచ్చును. పైరులో అక్కడక్కడా మొక్కలను వేరుకుళ్ళు, ఎండు తెగులు ఆశిస్తే 50 గ్రాముల పొడి మందును 10 లీటర్ల నీటిలో కలిపి 1 సెంటు భూమిని తడపడానికి ఉపయోగించుకోవచ్చు. మనం వాడే ఇంకో పద్ధతి పైరుపై పిచికారీ చేయుట. 1 కిలో పొడి మందును 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేయవచ్చును. ట్రైకోడర్మా విరిడిని వేరుశెనగ, అపరాలు, పత్తి, పొద్దుతిరుగుడు, పొగాకు, టమాటా, వంగ, బెండ, ఉల్లి, బంగాళదుంప, మిరప, పుచ్చకాయ, వరిలో విత్తన శుద్ధికి 1 కిలో విత్తనానికి 4 నుండి 8 గ్రాములు సరిపోతుంది. అదే ఎకరా భూమికి 2 కిలోలు దుక్కిలో వేసుకోవలెను. అదేవిధంగా చెరుకు, అల్లం, పసుపులో అయితే ఎకరానికి 500 గ్రాముల విత్తన శుద్ధికి సరిపోతుంది. మనం భూమిలో వేయడానికి 2 నుండి 3 కిలోలు దుక్కిలో వేసుకోవలసి ఉంటుంది. కల్చర్ వాడే ముందు భూమిలో తగు తేమ ఉండేటట్లు చూసుకోవాలి. లేదా వాడిన వెంటనే మొక్కలకు నీరు పెట్టాలి. దీనిని కంపోస్టు, ఇతర పశువుల ఎరువులు, జీవ సంబంధ పదార్థాలతో కలిపి వాడుకోవచ్చు. దీనిని ఇతర ఏ రసాయనిక పురుగు మందులు, ఎరువులతో కలిపి వాడకూడదు. దీనిని చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి. కల్చర్ తయారు చేసిన 6 నెలల లోపు వాడుకోవాలి. 100 రూపాయల కిలో ఉంటుంది. ఇప్పటి వరకు ట్రైకోడర్మా విరిడి వాడే పద్ధతులు, మోతాదు, వాడటంలో జాగ్రత్తల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్, దాని గురించి తెలుసుకుందాం. మనం సాగు చేసే వరి, వేరుశెనగ, కూరగాయలు, అరటి, పొగాకు మరియు పండ్ల తోటలలో నేల ద్వారా మరియు

విత్తనం ద్వారా వచ్చే అగ్గి తెగులు, పొడ తెగులను అరికడుతుంది. సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ వ్యాధుల నిర్మూలనలో కాలుష్యరహిత వాతావరణానికి తోడ్పడుతుంది. ఈ బ్యాక్టీరియా వ్యాధి నిరోధానికి ముఖ్యంగా భూమిలోని వేర్లపైన, ఆకులపైన వచ్చే అనేక రకాల తెగుళ్లను నివారించడమే కాకుండా మొక్కల పెరుగుదలకు దోహదపడుతుంది. ఇది భూమి లోపలి పొరలలోను వాతావరణంలోను కూడా పెరుగుతుంది. సూడోమోనాస్ యొక్క యాంటగోనిస్టిక్ లక్షణంతో యాంటీబయాటిక్స్ తయారవుతాయి. ఇది చాలా రకాల వ్యాధి నిరోధకాలను తయారు చేస్తుంది. ఇవి మొక్కలలో బూజు తెగుళ్లు, బాక్టీరియా తెగుళ్లకు హానికరమగు వాటి పెరుగుదలను అరికట్టుతుంది. ఇది కైటనిన్ అనే ఎంజైమ్ ను విడుదల చేయును. ఇది హానికారకమైన బూజు తెగుళ్లు కణాల గోడలపై పనిచేసి నాశనం చేస్తుంది. ఇది ఇనుము లభ్యతను తగ్గిస్తుంది. వృక్షాలకు హాని చేసే సూక్ష్మజీవులపై పనిచేసి సూక్ష్మజీవులు సంఖ్య పెంపుదలకు సహకరిస్తుంది. ఇనుము లభ్యం కానిచో తెగుళ్లు పోర్స్ ఉత్పత్తి కాక తెగుళ్లు పెరగవు. సూడోమోనాస్ యొక్క యాంటగోనిస్టిక్ ప్రభావం వలన మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది పెరుగుదలకు ఉపయోగపడుతుంది. దీని యొక్క ఉపయోగాలు మనం తెలుసుకుందాం. వరిలో ఆకు ఎండు తెగులు, పాము పొడ, అగ్గి తెగులు, పొట్టకుళ్ళు తెగుళ్లను నివారిస్తుంది. మిరియాలలో ఫుట్రాట్, పొడ తెగులును నివారిస్తుంది. కూరగాయలలో ఎండు తెగుళ్లను, మచ్చ తెగుళ్లను, పసుపులో దుంపకుళ్ళును తగ్గిస్తుంది. పితియం, ఫ్యూజేరియం, ఫైటోప్తెరా ద్వారా వ్యాపించే తెగుళ్లను తగ్గిస్తుంది. వేరుముడి, నెమటోడ్లను వరిలో తగ్గిస్తుంది. వరి, పత్తి, కూరగాయలు, వేరుశనగ, అరటి, పొగాకు, మల్బరీ మరియు పండ్ల తోటల్లో ఉపయోగించే పద్ధతుల గురించి మనం తెలుసుకున్నట్లయితే, మొదటగా విత్తన శుద్ధి. 5 గ్రాముల నుండి 8 గ్రాముల పొడి మందును 10 మిల్లీలీటర్ల నీటిలో కలిపి 1 కిలో విత్తనానికి పట్టించాలి. సూడోమోనాస్ ను, బెల్లం, తుమ్మ జిగురును బురదగా తయారు చేసి విత్తనాలకు పట్టించి 24 నుండి 48 గంటలు బాక్టీరియా పెరుగునట్లు చేసి విత్తుకున్నచో విత్తనం నుండి, నేల నుండి సంక్రమించే బాక్టీరియా పెరుగునట్లు చేసి విత్తుకున్నచో విత్తనం నుండి, నేల నుండి సంక్రమించే వ్యాధుల నుండి మనం మొక్కను కాపాడుకోవచ్చు. తర్వాత వేళ్లను శుద్ధి చేయడం. వరి, వంగ, టమాటో, మిరప, పైర్లకు 1 కిలో సూడోమోనాస్ ఫార్ములేషన్ ను నిల్వయుండే నీళ్లలో కలిపి వాటి వేళ్లను గంట సమయం పాటు ఆ నీళ్లలో ఉంచిన తర్వాత నాటుకుంటే ఇది తెగుళ్లను నివారించడమే కాకుండా పెరుగుదలకు తోడ్పడుతుంది. భూమిలో చల్లే విధానం. 1 ఎకరానికి 1 కిలో మందును 90 కిలోల మాగిన పశువుల ఎరువు మరియు 5 నుండి 10 కిలోల వేపపిండితో కలిపి నీడలో ఉంచి 1 వారం తర్వాత చల్లుకోవాలి. చివరగా పిచికారి. 1 కిలో పొడి మందును 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి సరిపడా పిచికారి చేసుకోవాలి. ఈ సూడోమోనాస్ ఫార్ములేషన్ ను వాడుటలో జాగ్రత్తలు. కల్చర్ వాడే ముందు భూమిలో తగు తేమ ఉండేటట్టు చూసుకోవాలి. దీనిని కంపోస్టు, పశువుల ఎరువు, జీవ సంబంధ పదార్థాలతో కలిపి వాడుకోవచ్చు. ఏ రసాయన పురుగు మందులు, ఎరువులతో కలిపి వాడకూడదు. దీనిని చల్లని పొడి ప్రదేశంలో నిల్వ ఉంచవలెను. కల్చర్ ను తయారు చేసిన 6 నెలలలోపు వాడుకోవలసి ఉంటుంది. వివిధ పంటలను ఆశించే తెగుళ్ల నివారణలో జీవ రసాయనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కంది, పత్తి, వేరుశనగ మరియు శనగ పంటలకు సోకే ఎండు తెగుళ్లు, వివిధ పంటలను ఆశించే వేరుకుళ్ళు తెగుళ్లకు, కూరగాయలలో సాధారణంగా వచ్చే నారుకుళ్ళు తెగుళ్లకు ట్రైకోడర్మవిరిడి అనే ఫంగస్ జీవరసాయనం ఒక సమర్థవంతమైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సుమారు 4 నుండి 5 కిలోల ట్రైకోడర్మాను 100 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని నాగటి సాలు ద్వారా దుక్కి దున్నేటప్పుడు వేసుకున్నట్లయితే భూమిలో ఉన్న హానికారక శిలీంధ్రాలు నియంత్రించబడి పంట వేసినప్పుడు తెగుళ్లు గణనీయంగా తగ్గుతాయి. ప్రతి కిలో విత్తనానికి 8 నుండి 10 గ్రాముల ట్రైకోడర్మాతో విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే పలు రకాల తెగుళ్ల నుండి పంటను రక్షించుకోవచ్చు. అదేవిధంగా వరిలో వచ్చే అగ్గి తెగులు మరియు కాండం కుళ్ళు తెగుళ్లు నివారణకు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనబడే బాక్టీరియా ఆధారిత జీవన రసాయనాన్ని 5 గ్రాములు ప్రతి లీటర్కి కలుపుకొని పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ విషయాలన్నింటినీ రైతు సోదరులు గమనించి ప్రస్తుత కాలంలో రసాయనిక ఎరువుల, రసాయనిక

0: పురుగుమందుల వాడకలను తగ్గించి జీవ రసాయనాలని, జీవ నియంత్రణ పద్ధతులని రైతు సోదరులు గమనించి వాడుకుంటే బాగుంటుంది. నమస్కారం.
1: మీరింతవరకు వివిధ పంటల్లో అధిక దిగుబడి పొందడానికి జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా రైతులు పాటించవలసిన మెలకువల గురించి రేంజల్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కె సుప్రియ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారుగా. ఇప్పుడు వినండి మామిడి తోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్త టి అరుణ్ బాబు గారు తెలియజేసే వివరాలు.
1: మనం ఈరోజు ఉద్యాన పంట మామిడి పంటలో ఏ రకమైన యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి, ఏ రకమైన నేలలు మామిడి పంటకు ఉపయోగపడతాయి అన్న దానిపై తెలుసుకుందాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన పంటలు మామిడి, జామ, నిమ్మ ఇవి విస్తారంగా పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మామిడి పంటకు సంబంధించి నీలం, బెంగళూర్, బంగినపల్లి, సువర్ణరేఖ, చిన్న పెద్దరసం, దశేరి, అమరపల్లి వంటి రకాలు విస్తారంగా పండిస్తున్నారు. ముఖ్యంగా ఉదజని సూచిక 6 నుంచి 8 మధ్యన ఉండే నేలలు మామిడి పంటకు బాగా పనికొస్తాయి. సారవంతమైన అండ్ లోతైన నేలలు మామిడి పంటకు పనికొస్తాయి. అండ్ ఏ నేలలు అయితే 1 మీటర్ కంటే తక్కువ లోతు గల నేలలు మామిడి పంటకు పనికిరావు. అలాగే యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా ఎరువులు ఏ విధంగా ఉపయోగించాలి మామిడిలో తెలుసుకుందాము. తేలికపాటి నేలల్లో ముఖ్యంగా చెరువు మట్టి, ఎర్రమన్ను తోలాలి. అదేవిధంగా పంట వేసేటప్పుడు అంటే ఏ నేలలో అయితే వేస్తున్నామో ఆ నేలలో 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు అండ్ 1 మీటర్ లోతులో మట్టిని తీసి దానికి 25 కేజీల

పశువుల గెత్తము 2.5 కేజీల సూపర్ ఫాస్ఫేట్, 1 కేజీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ బాగా కలిపి మామిడి అంట్లు నాటాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరము 10 నుంచి 50 కేజీల పశువుల గత్తం వేస్తూ ఉండాలి. అండ్ నత్రజని, భాస్వరము, పొటాషు 100 గ్రాముల నుంచి 1000 గ్రాముల వరకు 1వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు అలా పెంచుకుంటూ పోవాలి. అండ్ 10 సంవత్సరాల తర్వాత అదేవిధంగా కంటిన్యూస్గా 1000 గ్రాములు మీన్స్ 1 కేజీ యూరియా, 1 కేజీ నత్రజని, 1 కేజీ భాస్వరం, పొటాష్ అలా వేసుకుంటూ పోవాలి. అండ్ ముఖ్యంగా మామిడి పిండి ఏర్పడేటప్పుడు 2 వారాల వ్యవధిలో 2 తడులు ఇవ్వాలి. అది వీలు కాకపోతే 2% యూరియా ద్రావణము పూలు విచ్చుకోక ముందు ఒకసారి, పూలు నిండుకున్నాక ఒకసారి, అండ్ కాయలు కోసిన తర్వాత ఒకసారి వేయాలి. 2% అంటే 20 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పూలు విచ్చుకోక ముందు, కాయ నిండుకున్నప్పుడు ఇంకొకసారి కాయలు కోసిన తర్వాత వేయాలి. అదే ఏ విధంగా ఎరువులు వేయాలో, 1 సంవత్సరం గల మొక్కకు కాండం నుంచి 30 సెంటీమీటర్లు విడిచిపెట్టి 60 సెంటీమీటర్లు వెడల్పు, 15 సెంటీమీటర్లు లోతులో గుండ్రంగా గాడి తీసి ఆ గాడిలో ఎరువులు నత్రజని, ఫాస్ఫరసు, పొటాషియం వేయాలి. అదేవిధంగా 2 సంవత్సరాలు గల మొక్కకు 90 సెంటీమీటర్ల వెడల్పు, 4 సంవత్సరాల మొక్కకు 105 సెంటీమీటర్ల వెడల్పు, 5 సెంటీమీటర్ల మొక్కకు 120 సెంటీమీటర్ల వెడల్పులో ఆ గాడి తీసి 15 సెంటీమీటర్ల లోతులో ఆ ఎరువులు వేయాలి. మామిడి పంట ఇప్పుడు పిందె కాయ ఆ స్థితిలో ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు మామిడి పంటలో 2 రకాల సూక్ష్మ పోషకాలు లోపాలు కనబడతాయి. ఒకటి జింక్ లోపము, ఇంకొకటి పిందె రాలడము. జింక్ లోపము లేత మొక్కల్లోనే గమనించవచ్చు, అలాగే ముదురు మొక్కల్లో కూడా ఈ జింక్ లోపం గమనించవచ్చు. ముఖ్యంగా ఆకులు చిన్నవిగా మందంగా పెలుసుగా తయారైపోతాయి ఎప్పుడు జింక్ లోపం మొక్కలో ఉందో. ఈ నెల లావుగా తయారవడం, ఈ నెల మధ్య భాగం పసుపచ్చగా ఉంటాయి, ఆకులు ముడుచుకుంటూ ఉంటాయి. ఈ లక్షణాలు గుర్తించినప్పుడు 0.3% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని ఆకులు బాగా తడిసినట్టు వేయాలి. ఆకులు బాగా తడిసినట్టు 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. 0.3% జింక్ సల్ఫేట్ అంటే 30 గ్రాములు 1 లీటర్ నీటిలో బాగా కలిపి జింక్ సల్ఫేట్ ఆకులు బాగా తడిచేటట్టు 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ వేయాలి. మామిడిలో ముఖ్యంగా పిందె రాలడం అనేది జనరల్ గా ఎక్కువగా మనకు కనిపించే సమస్య. దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీరు సంప్రదిస్తే భూసార పరీక్షలు జరిపి ఆ భూమిలో ఎంత నత్రజని, భాస్వరం, పొటాషియం ఉన్నదో వాళ్ళు ఇస్తారు. వాళ్ళ సిఫారసు మేరకు పోషకాలను అందించడం, అలాగే తగినంత తేమ ఉండేటట్లు చూడటం వల్ల ఈ పిందె రాలే సమస్య సాధారణంగా ఉండదు. అవసరమైనప్పుడు నాఫ్థలిన్ యాసిటిక్ ఆమ్లము 20 ppm ద్రావణాన్ని పిందె వచ్చే సమయంలో 15 రోజుల తేడాలో 2 సార్లు పిచికారీ చేసి పిందె రాలడాన్ని తగ్గించవచ్చు. మామిడిలో ఇనుము లోపం కూడా మనకు సాధారణంగా కనిపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి తెల్లగా మారిపోతాయి. దీన్ని బ్లీచింగ్ అని కూడా అంటారు. ఆకుల సైజు మామూలుగా తగ్గుతుంది. ఈ లోప తీవ్రత ఎక్కువైనప్పుడు కొనల నుంచి ఆకులు ఎండుకుంటూ వస్తాయి. 0% ఎక్కువగా ఉన్న నేలల్లో పెంచిన తోటలు ఈ పోషక లోపం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని 0% ప్రేరేపించిన ఇనుపు లోపం అని అంటాము. దీనికి నివారణ చర్యలు, ప్రతి లీటర్కు 2.5-5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేటు మరియు 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు చెట్టు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. అదేవిధంగా మరొక సూక్ష్మధాతు లోపం బోరాను. బోరాను లోపం ముఖ్యంగా మనకు కనబడుతుంది కాయ పగలడము, ఆకులు ఈనెలు మందమక్కడం, ఆకులు జీవం కోల్పోయినట్లుండటము కూడా గమనించవచ్చును. పండు లోపల కండలో గోధుమ వర్ణం ప్రాంతాన్ని గమనించవచ్చును. దీని నివారణకై జూలై ఆగస్టు నెలల్లో ఎరువులు వేసేటప్పుడు సిఫార్సు చేసిన ఎరువులతో పాటు ఒక్కొక్క చెట్టుకు 50 గ్రాముల బొరాక్స్ ఆర్ బోరిక్ యాసిడ్ రసాయనం కలిపి వేయాలి. ప్రత్యామ్నాయంగా ప్రతి లీటర్ నీటికి 2 గ్రాముల బొరాక్స్ లేదా బోరిక్ యాసిడ్ ని కలిపి చెట్టు మొత్తం పిచికారీ చేసి బోరాన్ లోపాన్ని సవరించవచ్చును. అదేవిధంగా నేలలో ఎక్కువగా లవణాలు ఉండేటప్పుడు ఏ విధంగా మామిడి పంటకి ఇవి ప్రభావితం చూపిస్తాయో, నేలలు లేదా పారించే నీటిలో లవణాలు ఎక్కువగా ఉన్నట్ల ఆకులు మాడిపోవడము సంభవిస్తుంది. మీన్స్ సాల్ట్ ఎఫెక్ట్ అంటే ఆకులు మాడిపోవడం సంభవిస్తుంది. అంతేకాక ఆకులు వాటి ప్రకృతి సిద్ధమైన రంగును కోల్పోయి కంచు రంగుకు మారిపోతాయి. ఒక్కొక్కప్పుడు ఆకులు చివరలు ఎండిపోతాయి. చెట్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో వర్షాకాలంలో ఆరంభంలో జీలుగు చల్లి అది పూతకు రాగానే నేలను కలియదున్నాలి. పశువుల ఎరువు లేదా కంపోస్టును ప్రతి సంవత్సరం వాడుతూ ఉండాలి. సాగునీటిలో చవిటి లక్షణాలు ఉంటే 1 జనపనార మూటలో జిప్సం నింపి పారే నీటిలో పెట్టాలి. అధిక లవణాలు కలిగి ఉన్న నీటిని సాగుకు ఉపయోగించరాదు. మామిడి పంటలో ఆశించే పురుగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. 1 తామర పురుగు. ఇది 2 మిల్లీమీటర్ల పొడవుండి

0: కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరి గోకి రసాన్ని పీలుస్తాయి. దీనివలన చిగురు ఆకులు చిన్నవిగా ఉండి ఆ తర్వాత రాలిపోతాయి. ఈ తామర పురుగులు పుష్పగుచ్చములపై పిందెములపై చర్మం గీకి రసం పీల్చడం వలన ఒక్క రంగులో చర్మం బీటలు వారి రాతిమంగ ఏర్పడి కాయ నాణ్యత పడిపోతుంది. మరొకటి తేనె మంచి పురుగు. తల్లి పురుగులు పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు పుష్పగుచ్చాలు పూలు మరియు పిందెల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీనివలన పూత పిందెవాడి రాలిపోతాయి. అంతేకాకుండా ఈ పురుగులు విసర్జించిన తేనె వంటి తీయని పదార్థంపై మసికారణమైన శిలీంధ్రాలు పెరుగుతాయి. దీనివల్ల ఆకులపై పూత మరియు కాయలపై నల్లని మసి మంగు ఏర్పడుతుంది. జనవరి నుంచి మార్చి వరకు ఇవి లేత ఆకులపై పూరెమ్మలపై 4 నుంచి 5 జీవిత చక్రములను పూర్తి చేసుకుంటాయి. ఈ పురుగులు కాయలేని సమయంలో చెట్ల కాండము మరియు కొమ్మల బెరడులోని పగుళ్లలో దాక్కుని ఉంటాయి. తోటలలో కలుపు ఎక్కువగాను వాతావరణం మబ్బుగాను ఉండి గాలిలో తేమ శాతం ఎక్కువగాను ఉష్ణోగ్రత తక్కువగాను ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పురుగుల వలన 20 నుంచి 100% వరకు నష్టం వాటిల్లుతుంది. కార్బరిల్ 3 గ్రాములు ప్లస్ వేప నూనె 1500 ppm 2.5 ml కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇంకా తెగుళ్ళు. ఆకులు పూత పిందెలు మరియు కాయల మీద రసం పీల్చే తేనె మంచు పురుగు పిండినల్లి తామర పురుగులు ఆశించినప్పుడు ఈ విసర్జించిన తేనె వంటి చిగురు పదార్థంపై శిలీంధ్రాలు పరాన్న భక్తులుగా పెరిగి నల్లని మసి తెగులుస్తుంది. కాయలు పెరిగే దశలో వచ్చే అకాల వర్షాల వలన అధికమైన మంచు వలన ఆకులపైన ఉన్న మసి తెగులు వర్షపు నీటి ద్వారా కాయలకు సోకి మసిమంగుగా మారుతుంది. తెగులు సోకిన కాయలపై నల్లని మచ్చలు ఏర్పడి అవి అమ్మకానికి పనికిరాకుండా పోతాయి. ఫిబ్రవరి మార్చి నెలల్లో వచ్చే అకాల వర్షాల వలన ఆకులపైన ఉన్న జిగురు కారి కాయల మీద పడటమే కాకుండా కాయ మీద ఉన్న జిగురు బాగా విస్తరించడం వలన మసి తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. కొమ్మలు కత్తిరింపులు చేయకపోవడం వలన చెట్లు గుబురుగా పెరగడం అకాల వర్షాలు మరియు అధిక తేమ వంటి అనుకూల వాతావరణ పరిస్థితులు ఈ శిలీంధ్రాల పెరుగుదలకు మరింత దోహదం చేస్తాయి. మసి తెగులు ఆశించిన తర్వాత ఏ మందులు పనిచేయవు. కావున మసిమంగుకు పరోక్షంగా కారణమైన తేనె మంచు పురుగు పిండినల్లి మరియు తామర పురుగులను సకాలంలో నివారించుటకు తగు చర్యలు తీసుకుని వెళ్ళను. ఇప్పుడు చెప్పిన విధంగా మామిడి పంటలో ఏర్పడిన తెగుళ్ళు పురుగులు వీటిని రైతులు గుర్తించి వాటికి తగిన సమగ్ర నివారణ చర్యలు తీసుకుని ఆశించిన వెంటనే ముందు చెప్పిన విధంగా శస్యరక్షణ తీసుకున్నప్పుడు రైతులు ఎక్కువ దిగుబడిని ఆశించవచ్చు.
1: మీరింతవరకు మామిడి పంట సాగులో యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్త టి అరుణ్ బాబు గారు తెలియజేసిన వివరాలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరింతవరకు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పంటల్లో జీవ నియంత్రణ పద్ధతుల గురించి రెంజల్ వ్యవసాయ విస్తరణ అధికారి కె సుప్రియ గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
1: భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి ప్రాచీన విజ్ఞాన శాస్త్రాన్ని, అలాగే అనేక శాస్త్రాలని వెలుగులోకి తీసి సజీవంగా నేటి యువతరానికి అందజేయాలని చెప్పి భారత ప్రభుత్వం భారతీయ విజ్ఞాన వ్యవస్థ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది. మరి ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ యువతరానికి అందించిపోతున్నటువంటి అనేకమైన అంశాలని మనం ఈ రోజున డాక్టర్ పసుపులేటి శంకర్ గారి ద్వారా తెలుసుకుందాం. వీరు ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: శంకర్ గారు, మన భారతదేశం అంటేనే ఎంతో పురాతనమైనటువంటి ఆ వ్యవస్థ కలిగినటువంటి దేశం. గ్రీస్ దేశం ఎలాగైతే పాశ్చాత్య దేశాల్లో చాలా పురాతనమైనటువంటిదో, అలాగే భారతదేశ సంస్కృతి సంప్రదాయం

0: సంప్రదాయాలు, వ్యవస్థలు, విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా చాలా చాలా పురాతనమైనటువంటివి, ప్రామాణికమైనటువంటివి. అయితే కాలచక్రంలో తర్వాత అనేక సంవత్సరాల విదేశీయుల పాలనలో కూడా మన తాలూకా ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా చాలా పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయి, మరుగున పడిపోయి, యువతరానికి తెలియకుండా ఈ రోజున ఐఐటీలు మిగతావి చదువుకుంటున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అదే అసలైనటువంటి సైన్స్ అని యువతరం భావిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరమైన విషయం అండి. మరి దీని గురించి కూలంకషంగా మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: మంచి విషయం గురించి పిలిపించినందుకు ఆకాశవాణి అందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థగా శ్రీకారం చుట్టినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి. వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ సంక్షోభం, సాంస్కృతిక ఏకీకరణ, మానసిక ఆరోగ్య సమస్యల సమతుల్యత కోసం ఏర్పాటు చేసిన దాంట్లో, తప్పించిన దాంట్లో, అన్వేషణలో ఉద్భవించినటువంటి వ్యవస్థే ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ. విద్యా వ్యవస్థను ఏకీకృతం కావాలనేటువంటి తపనతో నేటి విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సనాతనం, పురాతన కాలం నుంచి వేద కాలం నుంచి ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను అందించాలనేటువంటి తపన నిజంగా చాలా గర్వకారణం. ఇది కేవలం ఇప్పుడున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞానం అని మాత్రం కాదు, అఖండ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, ఇప్పటి మన భారతదేశం, అఖండ భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి విషయాలలో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు విస్తృతమైనటువంటి మేధో సంపత్తి సంప్రదాయాలతో ఒకటి కలిగినటువంటిదే మన ఈ విజ్ఞాన వ్యవస్థ. ఇది కేవలం మన ధర్మమే, మన సంస్కృతి, మన భారతదేశం అనేదే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాలలో, మనది కేవలం ఒక ప్రాంతం కాదు, విజ్ఞాన వ్యవస్థ ఇది. ఇది భారత ప్రభుత్వం 2020 అక్టోబర్ 5వ తారీఖున వసంతగంజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో అది పాఠశాల స్థాయి కావచ్చు, కళాశాల స్థాయి కావచ్చు, విశ్వవిద్యాలయ స్థాయి కావచ్చు, పరిశోధన స్థాయిలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞాన వ్యవస్థను వాళ్లకు అందచేయాలా, వాళ్ళందరూ పరిణతి చెందేలా, మన దేశంలో ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి ఉన్నటువంటి ఈ విజ్ఞాన వ్యవస్థను బయటికి తెలియచేసి మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళగా తయారు చేయాలన్నటువంటి సంకల్పంతో, విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తిని ఇటువైపు కూడా మళ్లించాలన్నటువంటి సంకల్పంతో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2023-24 ఐఐటి రూర్కెలా మరియు భిలాయ్ ఆ రెండు విద్యాసంస్థలు కూడా ఒప్పంద పత్రం అవగాహన కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా వాళ్ళ యొక్క కళాశాలలో ఎంఎస్ మరియు పిహెచ్డి కోర్సుల్లో కూడా సంగీతము, సాంకేతికత, ఆరోగ్యము, చికిత్స ఇలాంటి వాటి విషయాలపైన కూడా కోర్సులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2024 మధ్యప్రదేశ్ ప్రభుత్వము శ్రీరామాయణము, శ్రీ మహాభారతము, అర్థశాస్త్రము వీటిపైన విద్యార్థులకు డిగ్రీ పీజీ ఈ స్థాయిలో కోర్సుల్లో కూడా ఈ పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. శ్రీరామాయణము, శ్రీ మహాభారతము పారాయణ గ్రంథాలుగా చూస్తే గనక మనం అలా చూసే ఇలా పొరపాటు జరిగింది. పాఠ్య గ్రంథాలుగా ఎప్పుడైతే మనం వాటిని గనక తీసుకురాగలుగుతామో మన వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు వచ్చి విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తి బయటికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణి ముత్యాలుగా ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు ఇందులో నిండి నిబిడీకృతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ ఉంది. మన దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకటి, విదేశీ గూఢచారులు ఉన్నారు, మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు బయటికి చేరవేస్తున్నారు, దేశ భద్రతకే సమస్య కలుగుతుంది అన్నటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలా అని చర్చించుకుంటాం. రామాయణం చదివితే తెలుస్తుంది, మూల రామాయణంలో అందులో ఉన్నాయి. ఆ రోజు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కావడానికి విద్యా వ్యవస్థ పూర్తి చేసుకుని వచ్చినప్పటికీ దేశంలో ఆ వ్యవస్థ అలా ఉంది. ఎలా అధిగమించాలో, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అసలు మిలిటరీ వ్యవస్థలో అసలు యుద్ధం తీరు ఎలా జరగాలనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా అక్కడ పొందుపరిచి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తిస్తూ

0: పాటిస్తున్నటువంటి వాళ్ళు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అభినందిస్తున్నటువంటి గ్రంథం. అందులో విమానాలు ఎలా తయారు చేయాలా, విమానానికి వ్యవస్థకు అవసరమైనటువంటి అన్ని అంశాలను, అన్ని సమీకరణాలను చక్కగా పొందుపరిచి ఉన్నారు భారద్వాజుడు. అంటే గర్వపడాల్సినటువంటి విషయం. ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని గెలీలియో గెలీలియో గారిని అంటారు. ఎందుకంటే ఆయన 1564 సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారు, భౌతిక శాస్త్రంలోని గతి శాస్త్రం, దాంట్లో ఏమంటారు, ఒక వాహనం యొక్క వేగాన్ని, దాని స్పీడ్ను మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని డిస్టెన్స్ బై టైం గనక డివైడ్ చేసేస్తే దాని స్పీడ్ వస్తుంది అన్నారు. అది ప్రపంచమంతా అంగీకరించి ఆయన ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని డిక్లేర్ చేసినారు. గర్వపడదాం, గెలీలియో గారిని అభినందిస్తాం. మరి ఆయన కంటే 1500 ముందు ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథాన్ని రచించిన ఆర్యభట్ట గారు ఒక వాహనం యొక్క వేగాన్ని నిర్ధారించాలంటే అది ప్రయాణించిన దూరాన్ని సమయంతో గనక భాగిస్తే వచ్చినటువంటి భాగఫలమే వేగము అని నిర్ధారించారు. మరి ఆర్యభట్ట గారిని ఎవరు గుర్తిస్తున్నారు? పైథాగరస్ గారు చెప్తున్నారు. పైథాగరస్ గారు కంటే ముందు పేరు చెప్తున్నారు తప్ప, ముందే త్రికోణమూర్తి అందించినటువంటి దేశం నా భారతదేశం. అంత ఎంత అద్భుతమైనటువంటి గణిత శాస్త్రానికి ఆద్యులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో గణన యంత్రము, కలన యంత్రం వాళ్ళకు ఉండేది కాదు, క్యాలిక్యులేషన్స్ లేదు. భాస్కరాచార్యులు వారు తన కుమార్తె లీలావతి పేరుతో లీలావతి గణితం అని రచించారు. దాన్ని ఆంగ్ల భాషలోకి కూడా తర్జుమా చేసుకున్నారు. ఈరోజు దాన్నే ప్రామాణికంగా అందరూ పాటిస్తున్నారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మన వాళ్ళు ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుని ఇవన్నీ విద్యార్థులకు తెలియచేయాల్సినటువంటి అవసరం మనకు ఎప్పుడైతే అందిస్తామో, వాళ్ళ నుంచి ఒక హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి లాంటి వాళ్ళు రావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందచ్చు, లేకుంటే ఇంకా మహామహిమైనటువంటి అబ్దుల్ కలాం గారు కానీ, రామన్ గారు కానీ, జగదీష్ చంద్రబోస్ గారు ఎంతోమంది రావచ్చు. వైద్య రంగంలో మనం ఇచ్చినటువంటి మేధా సంపత్తి ఎవరూ లేరు. పాదరసాన్ని ముట్టుకుంటే చనిపోతామనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో అందరూ చెప్తారు. అటువంటి పాదరసాన్ని వైద్యంలో మందుగా వాడినటువంటి దేశం నా భారతదేశం.
1: అలాగే శస్త్రచికిత్సలు,
0: శస్త్రచికిత్స సుశ్రుతులు చేసినటువంటిది ఆచార్య నాగార్జునుడు రసరత్నాకరం ఇంత చక్కగా తెలియజేస్తుంది. మనం వైద్య రంగంలోనే కాదు, ఆర్ట్, ఆర్కిటెక్చరు వీటిలోనే కాదు, వ్యవసాయ రంగంలో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినటువంటి దేశము మన భారతదేశం. ఆ రోజుల్లోనే దిగుడు బావులు, మెట్ల బావులను నిర్మించినటువంటి దేశం నా భారతదేశం. చెరువులు నిర్మించినటువంటిది, అదేవిధంగా కాలువలు నిర్మించినటువంటిది. ఆ రోజుల్లోనే రాతి ద్వారా రాతి పైపుల నిర్మాణాన్ని ఈరోజు కళ్ళకు కనపడతాయి ఆ సాక్ష్యాలు. ఇంత మేధా సంపత్తి కలిగినటువంటిది అన్నిటినీ కూడా మన వాళ్ళ పరిపాలనలో కానీ మన యొక్క వ్యవస్థలో కానీ అద్భుతాలు. మీరన్నట్లు ఎందుకంటే మనం వాళ్ళకు అందించడంలో వైఫల్యం చెందడంతో పరదేశీ వ్యామోహంలో అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు మన భారతదేశంలో దాదాపు 800 పైబడి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచమంతా కూడా మంచి విద్యా వ్యవస్థ కోసంగా మన తక్షశిల
1: విశ్వవిద్యాలయం,
0: విక్రమశిల, అసలు కంచి కథ కంచికి మనం ఇంటికని ఎందుకంటాం. ఏదైనా ఎవరైనా ఒక మంచి పుస్తకం రచించినా, ఒక మంచి గ్రంథం రచించినా, ఒక మంచి విషయాన్ని రచించినా అది ముందు కంచి విశ్వవిద్యాలయాన్ని పంపించేవాళ్ళు. అక్కడికి పోతే వాళ్ళు దాన్ని తర్కించి, చర్చించి, వాదించి, ఆ ఇందులో సవరణలు ఏవైనా ఉంటే చెప్పి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని బయటికి అని చెప్పేవాళ్ళు. అట్లంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మీరన్నట్లు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి అంశంలో కూడా వ్యాకరణం, పాణిని మహర్షి అందించినటువంటి వ్యాకరణం అద్భుతమైనటువంటిది, భరతమోహముని అందించినటువంటి నాట్యశాస్త్రం కానీ, అర్థశాస్త్రం కానీ, రాజనీతి శాస్త్రం కానీ, లోహశాస్త్రం కానీ, ఈ అంశంలో కాదు, ఈ అంశంలో కాదు, అన్నిట్లో కూడా మనము అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠబాలను ప్రదర్శించినటువంటిదే. ఏమాత్రము దాంట్లో రాజీ లేదు.
1: అయితే ఇక్కడ కొంతమంది అంటారేంటంటే, అంటే ఏదో మా తాతల నాడు నేతలు తాగారు, మా మూతమాసం చూడండి అని అలా కొంతమంది వెటకారంగా మాట్లాడతారు. కానీ అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు యువతకి ఉపాధి ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళు ఇవాళ చదవాలి, చదివినటువంటి మరుక్షణం, మరుసటి సంవత్సరం లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పేరిట వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలుగా మారిపోతున్నారన్నమాట. ఇందులో వాళ్ళకి నిజమైనటువంటి విజ్ఞానం రావటం లేదు. విద్య అనేటటువంటిది కేవలం
0: తప్ప వేరే వైపుగా ఆలోచన చేయనటువంటి పరిస్థితి కల్పించేసేస్తున్నారు.
1: అయితే మన ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి ప్రాచీన శిల్పకళా సంపద కానీ, ప్రాచీన స్తూపాలు కానీ, ప్రాచీన ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ, ఆనవాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా?
0: ఎందుకు లేవు సార్. సాహితీ సంస్కృతులకు గడప గడప, అందుకు ఈ పరిసర ప్రాంతాలు అందుకు ఎత్తువైనటువంటి బావుటాలు. ఇప్పుడు శిల్పశాస్త్రము గురించి చెప్పుకోవాలంటే పక్కనున్నటువంటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజుకి కూడా అద్భుతంగా శిల్పాలను, శిల్ప సంపదను ప్రాణం పోస్తున్నటువంటి వాళ్ళు శిల్పులు.

0: ఎంతోమందిని మనం చూడొచ్చు. ఆ సంపదను అలా చేసినటువంటి ఎంతో అమరశిల్పి జక్కన్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అదేవిధంగా మన కడప జిల్లాలో మాధవరంలో చేనేత పరిశ్రమ, ఒకప్పుడు ఆంగ్లేయ రాణికి అగ్గిపెట్టెలో చీర నేసి పంపించినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని శెట్టిగుంట దగ్గర కొయ్య బొమ్మలకు ప్రాణం పోసేటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ అక్కడ ఉంది. అదేవిధంగా మైదుకూరు దగ్గర ఉన్నటువంటి వణిపెంట దగ్గర ఇత్తడితో అద్భుతమైనటువంటి లోహ పరిశ్రమ చాలా అద్భుతంగా విరాజిల్లినటువంటిది ఇప్పటికీ కనపడుతుంది. ప్రొద్దుటూరు జ్యువెలరీ ఆ పరిశ్రమలలో కూడా సెకండ్ బాంబే అని చెప్తారు, అంత అద్భుతంగా అక్కడ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటిది ఉంది. ఇంకా బాగా మన కళ్ళకెదురుగా చూడాలి అంటే కనుక పుష్పగిరిలో ఉన్నటువంటి శిల్ప సంపదను చూస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఒంటిమిట రామాలయానికి ఎత్తినటువంటి ఆ శిల్పాలను, అంత పెద్ద పెద్ద గండశిలలు ఎక్కడి నుంచి తెప్పించారా? నందలూరు సౌమ్యనాథ స్వామి దేవస్థానం కానీ, హత్యరాలలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆ పరశురామ దేవాలయం కానీ, ఇక భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శివాలయం చిత్తూరులో తిరుపతి రేణిగుంట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం దేవాలయాన్ని కానీ మనం చూడవచ్చు. వాయులింగానికి ప్రతీకగా చెప్పుకున్నటువంటి కాళహస్తీశ్వర దేవాలయం ఉండనే ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం ఉన్నాయి. ఇలా చాలా పుంఖానుపుంఖాలుగా ఈ ప్రాంతంలో లేకపోలేదు అద్భుతమైనటువంటి వసతులు, వనరులు, సాక్ష్యాలు మన కళ్ళకెదురుగా కనపడుతూనే ఉన్నాయి.
1: చాలా ధన్యవాదాలు. మన వ్యవస్థలో మన ప్రాచీన భారతదేశం ఇంత గొప్పది అని చెప్పి మీ మాటల ద్వారా యువతరానికి, శ్రోతలకి అందించబడింది. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇది మరింతగా మూడు పువ్వులు ఆరు కాయలై మరింతగా ముందరికి వెళ్లాలని చెప్పి ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 8 గంటలు.

అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి. ఈ కార్యక్రమానికి మీరు రాయాల్సింది పోస్ట్ కార్డ్. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. కార్యక్రమంలో మొదటగా వినబోయే పాట అనుబంధం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం నుండి, చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం ఈ పాట.

0: పాట విన్నారు. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. మీకు నచ్చిన పాట మా అభిరుచి కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు రాయండి పోస్ట్ కార్డ్. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట భార్య బిడ్డలు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తిమ్మాపూర్ నుండి దాసరి రాజేశ్వర్, లలిత, అనన్య, భూమేశ్వర్, భూలక్ష్మి, వేదవతి, వినోద్, వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆర్థిక ఇబ్బందులు.
2: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట జయం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, వీరందరి కోసం ఈ పాట.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్

0: అథ్లెటిక్స్ అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట రాము చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, మీరందరి కోసం రాము చిత్రం నుంచి ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్

0: ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మాతృదేవత చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుండి, బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట శుభలగ్నం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి

అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం ఈ పాఠం.

0: ఇంతటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 8:30. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమం. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతటితో జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45 కా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

మధురమైన గీతాలతో మధుర గీతాల కార్యక్రమం మిమ్మల్ని అలరించేందుకు ఒక గంట పాటు మీ ముందుకు వచ్చేసింది. ఆ మధుర గీతాలు ఇప్పుడు వింటూ చక్కటి నిద్రలోకి జారుకుందాం.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్పై మధుర గీతల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సుమంగళి చిత్రంలోనిది.

శ్రోతలు, మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. వింటున్న కార్యక్రమం మధుర గీతాల కార్యక్రమం. ఇప్పుడు తర్వాత వినబోయే పాట సువర్ణ సుందరి చిత్రంలోనిది.

మీరింతవరకు మధుర గీతాల కార్యక్రమంలో శుభోదయం, సుజాత, సుమంగళి, సువర్ణ, సుందరి, సుబ్బారావు, సుందరి సుబ్బారావు, శ్రీవారి ముచ్చట్లు, సువర్ణ సుందరి, స్వప్న, తహసీల్దార్ గారి అమ్మాయి, తేనె మనసులు, తోడి కోడళ్ళు, తూర్పు పడమర, తోటలో పిల్ల, కోటలో రాణి, ఉషా పరిణయం అనే చిత్రాల్లో పాటలు విన్నారు. ఇంతటితో మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.